అభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం పరిజ్మానమితి పరిజ్మానం సుఖం రథం సుఖమితి సుఖం రథమితి రథం తక్షన్ ధేనుం ధేనుం సబరదుఘాం సబరదుఘా

అంటే ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకు ఆ ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు. కనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖచక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తూ ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండూ చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదకి వరద వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరం వెళ్ళగలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు. ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు, అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టని నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి. మనం ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం. ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు, మనిషి ఏ సమయంలో శరణు పెడతారు? వర్రీ టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రీ. ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి, నీకు ఏడవడానికి ఉండం, బాధ లేదు. ఇది ఉన్నదే, అటు ప్రయోగము కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుని ఇక్కడ జాణించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈరోజులో మూడో క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్ని పాపం కొద్ది వస్తూ ఉంటాయన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణము? ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు అని ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే రెండో మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడో చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయాతవతయ నో రుద్రమృడయ. ఇది రెండవ మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడేమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దానికి వాడతారు. శివతమ శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమై ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది? శివతమ అయిపోయింది. ఆడు తర్వాత ఇషువు తర్వాత ధనుహు ధను, ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినది. ధనస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో సరే నా కంటికి కనబడుతున్న ధనస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయి బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది కానీ ఇంకెన్నున్నాయో అమ్ములు పొదులు మనకేం తెలుసు. కాలం అనే అమ్ములు పొదులు, ప్రపంచం అనే అమ్ములు పొదులు, ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడో. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులో నుంచి తీయొచ్చేమో ఆయన. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్య. శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ములు, వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంటారు.
అది ఏదో అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక, అది విశేషం. అంటే బాణాలు ధనస్సు ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాట, అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి, ఇప్పటిదాకే కాదు భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు, ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి, మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు, బాణానికి నమస్కారం ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ముల పొద్దు ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ముల పొద్దు ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం, వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు, చూడండి అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను, అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొదు కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చతికరిపడి కూర్చుని అమ్మాయ్య అనుకుందామంటే అమ్ముల పొదు కనబడిందే, అమ్మ వద్దు బావ అమ్ముల పొదు కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు ధనస్సు నీ అమ్ముల పొది వీటితో నహ మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం, మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి, ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగే శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టిమనట్లేదు, చూడండి ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు, ఇవన్నీ ఉంచు నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి, అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివాతనూహు అఘోర అపాపకాశిని తయా నహ తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణం లేదు, ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం, దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు, ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం, ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను, అది ఓ రుద్ర నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము మంగళము ప్రసన్నము శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికే ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది, అఘోర, అఘోరతత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా, ఘోరము కానిది అఘోరం, అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ అఘోర అపాపకాశిని. మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ, శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది, అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని, ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు, అది చెప్పడం. అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు, కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒకటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశకం,
అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడ వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది, వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్య చంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలిగించేటువంటిది అదే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకహ అని వివరించారు కదా గీతలో, అలా ఉన్నటువంటి అపాపకాశిని, కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాపకాశిని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి, జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది, ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడు ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాపకాశిని శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్నే వర్ణిస్తున్నాడు, అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటూ ఉంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు, ప్రకాశం నీదే కాదు మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా, అభితః చాకసీహి, ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితః అంటే అన్ని వైపులా అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి అంటే, మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. ఎస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట, ఏది భాషించుట, ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్లమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకే అభిచాకసీహి, మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది, అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది, అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక తోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశం అని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయే. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలేముంటాయి. అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక తయానస్తనువ శంతమయా. ఇది ఒక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ, అది శంతమయా. శం తమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం. ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగల్లేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం.
దీనిని మించింది లేదు గనక శంతమయా అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి? శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా? ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోను, ఆనందింపజేసే వాటిలోను, అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్నే చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువున కూడా శాంతమయా అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతే లభిస్తుంది. వారి దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిరుగుతున్నా. ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయన గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడు చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిజాకషిహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగాను లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడని భౌతిక స్థాయి నిర్వచనం చెప్పు తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది? ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకశీహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి? అభిచాకసీహి, అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత, గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు? అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు. గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడట పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు? వెంటనే మనం స్థూల ఉపాసనలో ఇదేమి తప్పు లేదు, ఉపాసనా పరులకి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది, అది కైలాసగిరి. కైలాసగిరియందు ఉండి అక్కడ నుంచి సుఖాన్నంతటిని ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు. ఓ గిరివాస, కైలాసగిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే, అందుకు ఆయన గిరిశంత, కొండలయందు తిరిగేవాడు. ఆయన పేరు గిరీశుడు, గిరీశుడు అని. గిరియందున్నవాడు, కొండయందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు? మనకంటే ఎత్తైనవాడు, సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండగుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికకు అందేవాడే పరమేశ్వరుడు. అందుకు సర్వోన్నత స్థానములో, సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడు అనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపు, అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి, విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నారు,
ఇందరిని ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీష్ అంతా సర్వోన్నతుడవైన స్వామి, నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేసుకున్నాడు కనుకే అభిచాకసిహి అని అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే కావాలి వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని అఘోరా శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికీ వెలుగునందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళ వాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్ని వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అని అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే విభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసే పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్, ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడెవడో తెలిసాక ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం, ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు. దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు ఎంత చదవనియండి, మనకు ఏదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగింది. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుణ్ణి జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుణ్ణి జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదిక అర్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడదే అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికి వచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా. ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, విహింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధనహేతువులండి, ఇవేవి అక్కర్లేదు అని అంటాడు. ఎప్పుడు? వాళ్ళ ఆవిడ పెట్టిన వంట తిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ దారేషణ ధనేషణ పుత్రేషణ ఇవేన్ని వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక.
ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు వాడు. అందుకు ఇవి ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఇవి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకునే వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి? నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, యొక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నేభి శృణుయామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తాను అంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదులు వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు, మాత్యజే తమ్మ విడిచిపెట్టరాదు, దేనిని నన్ను, మమ శరీరం గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారి గారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు, ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ మనం పట్టుబట్టలు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయో చెప్పండి? అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించామంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించే దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకు ఉండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలు నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం, ప్రసన్నతాభావాలు నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందు ఉన్నాడో ఆ జగత్. ఎవడి శరీరం వాడికి జగత్తు, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము ఇందులో ఉన్న జీవుడు ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత ధర్మభర్తృగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే. మరి ఈ చెయ్యే చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అన్నమాట, ఇవి హింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు. అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడం ఇంకే ఉపాధి వస్తుంది, అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసేనందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు.

0: ओम नमः शिवाय।
1: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: ఈ ప్రయత్నం అనేటువంటివి ఎంత సాగినప్పటికీ కూడా అందుకోలేము. అందుకు ఉదాహరణ ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ లీలలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధ అవసరం. ఒక ప్రశ్న వేసేటప్పుడు మనం ఇంకొక వైపు జారిపోకుండా జాగ్రత్తగా వింటే అందులో ఉన్న సంకేతం అర్థమవుతుంది. అలాంటి నీ యొక్క దివ్యమైన ఈశ్వరత్వాన్ని, తవ ఐశ్వర్యం, నీ యొక్క దివ్యమైన ఈశ్వరత్వాన్ని నువ్వు ఎలా ప్రకటించావంటే అనలస్కంధ వపుష, చాలా గొప్ప మాట వేశారండి. సంస్కృత భాషతో సాహిత్యంతో పరిచయం అయితే శివ మహిమ్న స్థితిలో వాడిన మంచి మంచి పదజాలాలకి మనం పులకించిపోతాం. ఎందుకంటే సాహిత్యం అనేది భావంతో ఎంత అందం ఉంటుందో భాషతో అంత అందం ఉంటుంది. అందుకే మనం ట్రాన్స్లేషన్ కానీ తెలుసుకుంటే నిజమైన పోయిట్రీని ఎంజాయ్ చేయలేం, నిజమైన కవిత్వాన్ని కేవలం అనువాదంతో ఆనందించలేం, శబ్దంతో ఆనందించాలి. అందుకే ట్రాన్స్లేషన్ అనేటువంటిది కవిత్వం యొక్క పూర్తి సౌందర్యాన్ని ఇవ్వదు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటి వచ్చిందంటే తెలుగువాడు కూడా వేమన శతకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చదువుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఆ కారణం చేత తెలుగు పదాల సౌందర్యమే మనకు తెలియదు. ఎక్కడ ఆంధ్రదేశం పని అడిబొడ్డులో ఉన్న వాళ్ళు కూడా మా పిల్లాడు తెలుగు చదవలేడండి అని గర్వంగా చెప్పుకునే రోజుల్లో మనం ఉన్నాం. అమ్మ భాషకే ఇంత దుస్థితి అయితే అమ్మమ్మ భాషకి ఇంకెంత చెప్పాలా. అందుకు సంస్కృత భాష సొగసు గురించి నేను ఎక్కువ చెప్తే కొంతమందికి బధిర శంఖారావమే అవ్వచ్చు. సరే పక్కన పెడదాం. అనలస్కంధ వపుష అనేది చాలా చక్కని మాట. స్కంధము అంటే చెట్టుకి కాండము, బోధ అంటారు. చెట్టు బోధ ఎలా ఉంటుందో ఆ విధంగా స్తంభము వలె అనమాట. అనల అంటే అగ్ని, వపుష అంటే శరీరం. పరమేశ్వరుడు ఎలాంటి దివ్యదేహంతో ఆవిర్భవించాడు హరికి బ్రహ్మకి మధ్యన అంటే అనలస్కంధ వపుష, అగ్నిస్కంధ శరీరుడై వచ్చేట. ఎంత గొప్ప మాట చూడండి. అగ్నిమయమైనటువంటి స్తంభాకృతితో స్వామి ఆవిర్భవించాడు. ఈ కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. శివపురాణంలో, స్కంద పురాణంలో, కూర్మ పురాణంలో, ఇలాంటి అనేక పురాణాల్లో చెప్పబడినటువంటి కథ ఇది. సృష్టికి పూర్వస్థితిలో అప్పుడు జలం మాత్రమే ఉన్నది. ఆ జలమునందు నారాయణుడు భోగిశయనుడే, శేషశయనుడే ఉండగా ఆ నాభీకమల నుంచి బ్రహ్మ ఉద్భవించాడని, ఆ బ్రహ్మగారు కమలం నుంచి ఉద్భవించగానే తనంత తానే ఉద్భవించాను అనుకున్నాడు. ఆయన అనుకుని నేనే స్వయంభూని అనుకున్నాడు. అనుకుని కాస్త అలా విహరిద్దామని వచ్చేటప్పటికల్లా విష్ణువు కనబడ్డాడు. కనబడితే ఆయన ఏమనుకున్నాడు, తాను పుట్టిన తరువాత తాను విష్ణువును చూశాడు కనుక విష్ణువు తన తర్వాత పుట్టాడు అనుకున్నాడు. ఇదో అజ్ఞానం. దానితో ఆయన వద్ద వచ్చి, ఏన్నాయనా ఎవరు నువ్వు బాగున్నావా అంటే కూర్చోనాయనా అని అన్నట్ట. నేను నిన్ను వాత్సల్య భావంతో నాయనా అని అంటే నువ్వు నన్ను నాయనా అంటావేమిటి అంటే నువ్వు నాగన్నా చిన్నవాడివి నాయనా అన్నట్టు విష్ణువు. ఇప్పుడు ఎవరు ముందు ఎవరు వెనక, ఎవరు గొప్ప ఎవరు కాదు, ఇది మొదలైంది జగడం. ఈ జగడం కాస్త ముదిరి ముదిరి పరస్పరం వారి దగ్గర ఉన్నటువంటి శక్తిని వారు చూపించుకుంటూ అది వారి దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించగా దేవతలందరూ కూడా భయపడ్డారు. భయపడి ఇప్పుడు వీరిని ఏ విధంగా ఈ హరికి బ్రహ్మకి ఏ విధంగా పాఠం చెప్పడం అని ఆలోచించి ఆ పరమశివుణ్ణి వెళ్ళి ప్రార్థన చేశారు, కైలాసవాసి అయిన శివుణ్ణి. అప్పుడు ఆయన చూసి, ఈ సమయంలో వీరికి తత్వోపదేశం చేయడానికి ఏం చేయాలి, యుద్ధం చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేదాంతం చెప్తే వాళ్ళు వింటారా చెప్పండి. అందుకు ఆయన ఏం చేశాడంటే వెంటనే వారిరువురి నడుమ ఒక మహా అగ్ని స్తంభం వలె ఆవిర్భవించాడు. తనకు తుది లేదు, మొదలు లేదు. తుది మొదళ్ళు లేని ఓ తొలి వెలుంగు కంబమా, తొలి వెలుంగు కంబమా, మొదలు వెలుగు స్తంభముగా ఆయన ఆవిర్భవించాడు. వెంటనే వీరిరువురు ఎప్పుడైనా మేమే ప్రతాపవంతుడమని రెండు దీపాలు అనుకుంటూ ఉంటే మధ్యలో సూర్యుడు వచ్చాడు అనుకోండి, వాటి పరిస్థితి ఎలా ఉంటుంది? అదేవిధంగా వీరిరువురు ఇదేదో మన మధ్యలో అనుకోకుండా ఆవిర్భవించింది, దీని యొక్క ఆద్యంతాలు మనం తెలుసుకోవాలని హరిబ్రహ్మలు ఇద్దరూ కూడా అనుకున్నారట. అనుకుని ఆద్యంతాలు తెలుసుకునేటప్పుడు నువ్వు ఆదిని తెలుసుకో అన్నాడు విష్ణువుని బ్రహ్మ, నేను అంతాన్ని తెలుసుకుంటాను అని వీళ్ళిద్దరూ బయలుదేరి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిచ్ఛెత్తుం యాతవు. పరిచ్ఛెత్తుం అంటే ఒక కొలత ఉందని ఆ కొలతను చూడడానికి, చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అది పరిచ్ఛెత్తుం యాతవు. అలా బయలుదేరారు. అయితే ఆనాళం, ఇక్కడ రెండు అనల వేశారు. ఆనాళ మానాళ స్కంధవ పుషః, ఇది కవిత్వంలో ఉన్న సౌందర్యం. ఆనాళం ఆనాళం, అనలం అంటే అగ్ని, అనలం అంటే నా అలం, అలం అంటే చాలడం, నా అలం అంటే చాలలేకపోయారు అని అర్థం. ఆనాళం వాళ్ళ ప్రయత్నం ఏమైంది, చాలలేకపోయింది, సమర్థత లేదా ప్రయత్నం అంటే తెలుసుకోలేకపోయారు, ఆది తెలుసుకోలేకపోయారు, అంతం తెలుసుకోలేకపోయారు. అప్పుడు వారిలో ఒక విధమైన పశ్చాత్తాపం కలిగింది. అది ఎలా కలిగింది అంటే, ముందు బ్రహ్మగారు ఏం చేశారు, ఆ కథ చూడండి ఎంత గొప్పగా ఉంటుందో, బ్రహ్మ హంస రూపంలో వెళ్ళాడు పైకి, విష్ణువు వరాహ రూపం ధరించి క్రిందికి వెళ్ళారు. మొదలు తెలుసుకోవడానికి విష్ణువు వెళ్ళాడు, అంతం తెలుసుకోవడానికి బ్రహ్మగారు వెళ్ళారు. అయితే ఇద్దరు రెండూ తెలుసుకోలేకపోయారు. కానీ బ్రహ్మగారు ఏమిటి, ఎలాగైనా సరే అబద్ధం ఆడైనా గెలుద్దాం అనుకున్నారు. ఇప్పుడు దొంగ మార్గంలోనైనా గెలుపు సాధించాలి అనేటువంటి లక్షణాలు కనిపిస్తాయే, అలాంటి లక్షణం అన్నమాట. అబద్ధమాడైనా గెలుద్దాం అనుకున్నారు, అయితే అబద్ధానికైనా సాక్ష్యం ఉండాలి కదండి, అందుకు ఎవరు సాక్ష్యం ఉంటారా అని చెప్తే, ఒక మొగలి రేకు ఒకటి పడుతూ కనిపిస్తున్నదిట. కనిపిస్తుంటే బ్రహ్మగారు చూసి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. నేను శివుడి నుంచి వస్తున్నాను అన్నది. శివుడి నుంచి వస్తున్నాను అంటే శివుడి శిరస్సు నుంచే కదా, సాధారణంగా పువ్వులు వేసేది అది. కనుక నువ్వు శివుడి శిరస్సు మీద ఉన్నావా అని అడిగితే, ఎక్కడున్నానో నాకు తెలియదు, మొత్తం మీద శివుడిపై అర్పింపబడిన దానను జారి కొడుతున్నాను, శివుడికి ఇచ్చాం ఆయన శిరస్సు మీద పెట్టామా అంటే, మనం ఒక కొలత పెట్టుకుని శిరస్సు మీద పెడతాం కానీ ఆయన స్వీకరిస్తాడు, అది ఎక్కడికి తీసుకుంటాడో దానికి కూడా తెలియదు, అది ఎక్కడి నుంచి పడిందో దానికి తెలియదు, మొత్తం మీద ఆయనకు అర్పింపబడి ఆయన నుంచి జారి పడుతున్నానని తెలుసు, కానీ ఆయన శిరస్సు అని నేను చెప్పలేను అన్నది. పైగా ఎప్పటి మొగలి రేఖ ఇది, ఇది ఒక పెద్ద రహస్యం. అందుకే కొంచెం విజ్ఞాన శాస్త్రంతో మనకు పరిచయం ఉంటే పురాణ కథలు అలా విడిపోతాయి సందేహాలన్నీ కూడా. ఈ కథలో అర్థం తెలుసుకోలేక అనేక మంది పురాణ నిందకులు ఎలా బయలుదేరి మాట్లాడారంటే, అప్పటికి సృష్టి ఆరంభం కానప్పుడు మొగలి రేఖ మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి అన్నారు. దేవతా సృష్టి అంటే పోనీ జరిగింది, మొగలు రేఖ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, శివుడు చూపించినది ఏదో ఒక కాలానికి సంబంధించిన స్వరూపాన్ని చూపించలేదు, ఆయన అనంతకాల పరివ్యాప్తమైన తన పరమ చైతన్యాన్ని ఎదురుగా చూపిస్తున్నాడు. ఈ అనంతకాలంలో ఏ యుగాల నాడు ఏ కల్పాల నాడు అర్పించబడ్డటువంటి మొగలు రేఖో జారుతుంది. ఇది ఎలాంటిదండి అని అంటే, ఇప్పుడు కొంచెం విజ్ఞాన శాస్త్రంతో మీరు చూస్తే, ఒక నక్షత్రం యొక్క కాంతి భూమికి చేరడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో ఆ నక్షత్రం ఒకసారి మరణించవచ్చు, డెడ్ స్టార్స్ అని ఉంటాయి, ఆ నక్షత్రం మరణించవచ్చు కానీ వెలుగు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుందిట. అంటే అర్థం, వెలుగు బయలుదేరిపోయింది, ఆ బయలుదేరిన వెలుగు మనకు కనిపించవచ్చు, ఆ నక్షత్రం ఉందో లేదో కూడా మనకు తెలియదు. అందుకు ఈ అనంత కాలంలో వాటి ప్రయాణములేవో మనం చెప్పలేం. అలాగే ఈ మొగలు రేకు ఎప్పటిదో ఈయన వెళుతూ ఉన్నాడు తెలుసుకోవడానికి, ఆ మొగలు రేకు కూడా నేను అర్పించబడ్డదా అని ఇలా వస్తున్నాను అని చెప్పింది. అయితే ఒకటి చేసే, నువ్వు తలమించే వచ్చావని, నేను తలదాకా వచ్చి నేను తెచ్చానని, నేను శివుడి యొక్క కొనను కనుక్కున్నానని చెప్తాను, సాక్ష్యం చెప్పని, నాలుగు తలకాయలు వేసుకున్న సృష్టికర్తే తన సహాయం అడిగితే కాదని అనగలదా, సరే అని ఒప్పుకున్నది. వెంటనే విష్ణువుని పిలిపించి, నేను గెలిచానన్నాడు, నేను ఓడిపోయానన్నాడు, ఆయన సత్యాన్ని ఒప్పుకున్నాడు, నేను గెలిచాను సాక్ష్యం ఇది అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆ బ్రహ్మని శిక్షించాడని, అప్పటి వరకు బ్రహ్మకి ఐదు ముఖాలు ఉండేవని, ఐదు ముఖాలు పరమేశ్వరుడికి ఎప్పుడు ఉంటాయి, పంచముఖుడు ఆయన, ఐదు ముఖాలు అంటే నాలుగు దిక్కులు చూసేవి నాలుగు ముఖాలు, అందరూ నాలుగు దిక్కులు చూస్తూనే ఉంటారు కానీ ఊర్ధ్వం ఉన్నదే, ఊర్ధ్వదృష్టి అది ఉన్నవాడు పరమేశ్వరుడు ఒక్కడే. బ్రహ్మని తయారు చేసి ఐదు ముఖాలు కూడా ఆయన ప్రసాదం చేశాడు, నీకు కూడా ఊర్ధ్వదృష్టినిచ్చానయ్యా అని. కానీ ఆ ఊర్ధ్వదృష్టి అతీతమైన పరతత్వాన్ని తెలుసుకోవడం బదులు నెత్తి మీద కళ్ళొచ్చే అన్నట్లుగా ఆ ఊర్ధ్వదృష్టి కాస్త ఆ గర్వాన్ని పెంచడానికి పనికొచ్చింది వాడికి. అందుకు ఆ శిరస్సుతోనే ఈశ్వరుడు అబద్ధం ఆడాడు. అప్పుడు ఈశ్వరుడు, నాయన నీకు అనవసరంగా ఇచ్చే నీ తల, ఇది నువ్వు ఉండకూడదు అని చెప్పి ఆ తలను లాగేశాట. ఆ విధంగా బ్రహ్మ యొక్క శిరస్సుని ఛేదించాడు పరమేశ్వరుడు, ఈ విధంగా శిక్షించాడు. అప్పుడు వీరిరువురు కూడాను వినయంతో స్తోత్రం చేస్తే ఆ దివ్య లింగం నుంచి తన అపూర్వమైన స్వరూపాన్ని చూపించాడు పరమేశ్వరుడు. అందుకే పరిచ్ఛేత్తుం యాతౌ అనల మనల స్కంధవ పురుషః తతో, అటు తర్వాత భక్తి శ్రద్ధాభరగురు గృణద్భ్యాం, మంచి మాట ఇదొకటి, భక్తి శ్రద్ధాభరగురు గృణద్భ్యాం. వెంటనే వారు అప్పుడు తెలుసుకున్నారు, అంటే ముందు అహంకరించి తుది మొదళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నించిన వారికి తుది మొదళ్ళు ఎప్పుడైతే తెలియలేదో అప్పుడు వారికి కలిగింది భక్తి శ్రద్ధ. ఇది చాలా విశేషం. భగవంతుడి పట్ల మనకి జ్ఞానము కలగడం అనేటువంటిది చాలా అసాధ్యం. ఎటువంటి జ్ఞానం కలగచ్చు అంటే ఆయన దేనికి అందడు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది తప్ప ఆయన ఇది అని నిర్ధారించే జ్ఞానం మాత్రం మనకు కలగదు. ఆయన అందడు, అందువల్ల మనకి కావలసింది ఏమిటంటే భక్తే తప్ప ఆయన్ని కొలిచి నిర్ధారించి చెప్పేటువంటి బుద్ధిశక్తి మనకు లేదు. అందుకు భక్తి శ్రద్ధ, భక్తి శ్రద్ధ ఈ రెండిటితో కూడిన మనస్సు. భర అంటే బరువు, దానితో నిండిపోయింది ఈ నిండిపోయిన బరువు. గురు అన్నా బరువనే, అందుకే భక్తి శ్రద్ధ భర గురు అన్నారు. అంటే భక్తి శ్రద్ధలతో నిండిపోయిన బరువుతో గురునద్భ్యాం నిన్ను స్తోత్రం చేశారయ్యా వారు. అప్పుడు నువ్వు వారి ముందు స్వయంతస్థేతాభ్యాం వారి ముందు నువ్వు గోచరించావు, ఎలాగో పంచముఖుడే గోచరించావు అని తవ కిమను వృత్తిర్న ఫలతి. దీనికి అర్థం చెప్పుకుందాం. ఇక్కడ ఈ కథ నేను చెప్పేటప్పుడు పరమేశ్వరుడి ఔన్నత్యం గన్న అయ్యో వీళ్ళిద్దరిని తగ్గించి చెప్పారే ముగ్గురులో ఎవరెక్కువ అనే ప్రశ్న అప్పుడే మొదలైపోయి ఉంటాయి. ఎందుకంటే మనకు సాధారణంగా ఒక పురాణ కథ చెప్పేటప్పుడు వక్ర దృష్టిగా వెళుతుంటుంది మనస్సు, నెగటివ్గా థింక్ చేయడానికి ముందు సిద్ధమవుతుంది మనస్సు. కీడించి మేలించమన్నారు సరే, కానీ ఎప్పుడూ కీడే ఉంచుతూ ఉంటాం మనం, అదో ప్రారంభం. అందుకు ఇక్కడ పరమశివుడు ఇందులో చూపిస్తున్న తత్వాన్ని మరిచిపోయి బ్రహ్మ ఎక్కువ, విష్ణువు ఎక్కువ, శివుడు ఎక్కువ అని అనవసరపు గొడవ. కానీ నిజానికి పురాణంలో గొప్ప మాట చెప్పాడు, క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్యతే. పురాణముల్లో ఒకతోడు బ్రహ్మ ఎక్కువగా కనబడతాడు, ఒకతోడు విష్ణువు ఎక్కువగా కనిపిస్తాడు, ఒకతోడు రుద్రుడు ఎక్కువగా కనిపిస్తాడు. ఎవరు పనుస్తే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. అందుకోసం ఎక్కువ తక్కువలు వాళ్లలో ఏమీ లేవు. అయితే ప్రపంచానికి ఒక తత్వాన్ని చెప్పడానికి వారు కూడాను ఈశ్వర మాయ చేత ఆవృతమైనట్లుగా ప్రవర్తిస్తారు. కానీ వెంటనే శివుడు శివపురాణంలో చెప్పేది త్రిధా భిన్నాస్మి, నేనే మూడయ్యానని చెప్పాడు. అందుకే ఆ పరమేశ్వర తత్వం ఎప్పుడూ ఒక్కటే. ఇక్కడ మనం గ్రహించవలసిన రహస్యాలు చాలా ఉన్నాయి. ఈశ్వరుల లీలలలో అద్భుతమైన తాత్విక సంకేతాలు ఉన్నాయి. అందుకే ఈశ్వర లీలలు త్రిపురాసుర సంహారం కానివ్వండి, అలాగే హాలాహల భక్షణం కానివ్వండి, గంగావతరణం కానివ్వండి, నటరాజ లీల కానివ్వండి, ప్రతి లీల వెనకాల ఒక అద్భుతమైన తత్వ సంకేతాలు ఉన్నాయి. అందుకే శివతత్వం పాశ్చాత్యుల్ని కూడా ఆకర్షించింది భారతీయ వైదిక సిద్ధాంతం వైపు. అలాంటి అపూర్వమైన తత్వ సంకేతాలు దాచుకున్నటువంటిది ఈశ్వర లీల. అసలు ఆయన హంసగా మారడం, ఈయన వరాహంగా మారడంలోనే ఒక రహస్యం మనకు గోచరిస్తుంది. ఇది మనం ఇప్పుడు గమనించవలసిన అవసరం ఉంది. పరమేశ్వరుడు ఎవరు అంటే కాలాగ్ని రుద్రుడు అనే పేరు. ఎందుకంటే విశ్వవ్యాపకమైన చైతన్యం రెండు విధములుగా వ్యాపించి ఉంటుంది. విశ్వం ఎప్పుడూ కూడాను 4 డైమెన్షన్స్ అంటారు, 4 డైమెన్షన్స్తో ఉంటుంది. అంటే మనం ఏ వస్తువైనా 3 డైమెన్షన్స్ అనేది చెప్తాం మనం, కానీ 4th డైమెన్షన్ ఇస్ టైం అన్నారు. అందుకే 4వ డైమెన్షన్ ఏంటంటే కాలము. ఈ 4 కలిసి ఉంటాయి ప్రతి మనం చూసే విశ్వం అంతా కూడా. అందుకే టైం అండ్ స్పేస్ ఈ రెండు కూడా 4 డైమెన్షన్స్తో కలిసి ఉంటాయి. కాలము దేశము కలిపి విశ్వం, అది విశేషం. అందుకే విశ్వం విష్ణు వషత్కారః భూతభవ్య భవత్ ప్రభు అని చెప్పారు. ఇది కాలాన్ని అది దేశాన్ని తెలియజేస్తుంది. ఈ రెండిటి యందు వ్యాపించినది ఈశ్వరత్వం ఒక్కటే. ఆ ఈశ్వరత్వం ఎంతటిది నిర్ధారించడానికి ప్రయత్నించండి, మీరే మీకే తెలుస్తుంది. విశ్వమంతా ఈశ్వరుడున్నాడు అంటే విశ్వం ఎంతుంది ఏమని చెప్పగలమండి? విశ్వం మన కంటికి కనిపించే విశ్వం కొంత, కంటికి కనిపించని విశ్వం ఎంతో. కంటికి కనిపించే దాంట్లో కనిపించకుండా ఉన్నది ఎంతో. కనుక విశ్వం యొక్క విస్తృతి మనకు అంతు పట్టదు. అలాగే విశ్వం దేన్ని ఆధారం చేసుకుని నడుస్తోంది? కాలాన్ని ఆధారం చేసుకుంది. కాలం యొక్క విస్తృతి మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అర్థం కాదు ఊరుకుంటామా? ఊరుకో. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, ప్రతిదానికి కొలత పెట్టడానికి ప్రయత్నిస్తాం. అందుకే కాలాన్ని కొలత పెట్టి చూడడానికి చూస్తాం, అదేవిధంగా దేశాన్ని కొలత పెట్టి చూడడానికి చూస్తాం. కానీ టైం అండ్ స్పేస్ రెండు పరిధులకి అతీతమైన వాడు పరమేశ్వరుడు, అది ఇక్కడ చూపిస్తున్నాడు. అపరిచ్ఛిన్నమైన ఈశ్వరతత్వాన్ని ప్రతిపాదించడమే ఇందులో గొప్ప విషయం. కానీ ఇందులో ఎవరెక్కువ ఎవరు తక్కువ అని చెప్పేది కాదు. ఈశ్వరుడు ఒక్కడే, బాగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు ఎప్పుడైనా ఒక్కడే, అతడే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన మహాతేజస్సు. అదే శివమహిమ్న స్థితిలో చెప్పబడుతున్న పరమేశ్వర తేజస్సు, అది మహాలింగంలో చూపించబడుతున్నది. ఈ లీలని ఎందుకు మొదలు చెప్పారన్న దాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం కొద్దిసేపట్లో. ఈ మహాలింగం దేనికి సంకేతం? కాలాగ్ని రుద్రతత్వము. ఈ కాల అగ్నిలో ఎన్ని ఎన్ని కబళించుకుపోయాయో ఆలోచించండి. ఎంత గతం వెళ్ళిపోయింది. గతం గురించి ఆలోచిస్తే నిన్న మనకి తాజాగా అనిపించిన సమయం ఈ రోజుకి అప్పుడే పాతబడింది. ఇవాళ ఇప్పుడు తాజాగా అనిపిస్తున్నది రేపటికేమవుతుంది, ఈ రేపు ఎల్లుండికేమవుతుంది. ఎంత కాదన్నా మనం నీ గతం గురించి చెప్పవయ్యా అంటే మహామహా పైకి వెళ్ళి నా పుట్టుక, ఇంకా నా తాతల పుట్టుక, నా ముత్తాతల పుట్టుక అని వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఎంత మేరకు వెళతాం, ప్రయత్నించండి. ఇంకా ఇంకా చరిత్ర తవ్వితే కంకాళాలు బూడిదలు దొరుకుతాయి తప్ప గతం గురించి ఏం తెలుసుకోగలం. కనుక వర్తమానం అనే బిందువు మీద నిలిచిన మన వెనక ఉన్నటువంటి గతం అంతుపట్టనిది. ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు సాగుతుందో తెలియదు ఈ కాలం గాని ఈ విశ్వం గాని. అలాగే భవితవ్యం రేపు చూద్దామండి, ఎల్లుండి చూద్దాం అని 99 ఏళ్ళు దాటిన వాడు కూడా అంటాడు. అంటే వాడికి రేపు మీద అంత నమ్మకం, చాలా సంతోషం ఉండాలి. పరమేశ్వరుడు ఆ మోహమే కప్పకపోతే ప్రపంచం నడుస్తుందా అని కప్పుతాడు. అయితే ఈ రేపు అనే దానికి ఏది పరిమితి, ఎంత దాకా ఉన్నది, అంచనాకు అందుతుందా? మనం గతాన్ని జ్ఞాపకాల రూపంలో తవ్వుకుంటాం, భవిష్యత్తుని ఊహల రూపంలో అంచనాల రూపంలో అందుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ రెండూ చివరికి అసాధ్యం అవుతాయి, అవునా లేదా? కానీ అసాధ్యము నూరుకోం, చేస్తూనే ఉంటాం. అదే ఆశ్చర్యం. అహన్యహని భూతాన్ని గచ్చంతి హయమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమితపరం అన్నాడు భారతంలో ధర్మరాజు. రోజు రోజుకి బోలుడు మన ముందే వెళ్ళిపోతూ ఉన్నాయి యమాలయానికి, అయినా మనం శాశ్వతం అనుకుంటూ ఉంటాం. అంతకన్నా ఆశ్చర్యం ఏముంది అన్నాడు. సృష్టిలో పెద్ద ఆశ్చర్యం అదే అదే అని చెప్పారు. అందుకే కాలం యొక్క స్వరూపం అంతుపట్టదు. ఒక బిందువు దగ్గర ఉన్నాం గనక మరో రెండు బిందువులు తెలుసుకోవాలని చూస్తున్నాం. కానీ నిజానికి కాలం గతానికి వర్తమానానికి భవిష్యత్తు అనే వాటిలో ఇమడనది, అనంతమైనటువంటిది. అందుకే పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం అనంతం అని చెప్పారు. ఆ అనంతమైన పరిపూర్ణమైన, అందుకే కొలత కందని వాడు కొరత లేనివాడు పరమేశ్వరుడు. కొరత లేనివాడు అంటే పరిపూర్ణుడు, కొరత కందని వాడు ఆయన. అందుకే ఆ పరిపూర్ణమైన అనంతమైన ఆ ఈశ్వర తత్వాన్ని మనం పరిధిలో విధించలేము. ఆ తత్వం ఇందులో సింబాలిక్ సంకేతంగా కనిపిస్తుంది మనకి. అందుకే గతాన్ని మొదలు తెలుసుకోవడానికి ప్రయత్నించి వెళ్ళాడు ఎవరు, విష్ణువు. ఏ రూపంలో? వరాహ రూపంలో వెళ్ళాడు. ఈ వరాహ రూపంలో వెళ్ళేటప్పుడు తవ్వుకుంటూ వెళ్ళాడా లేదా? మనం గతాన్ని తవ్వుకుంటూ వెళతాం. ఈ గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞే ఇక్కడ వరాహ రూపంలో చెప్పబడింది. అలాగే భవిష్యత్తు మించి భవిష్యత్తు వైపు ఎలా వెళతాం, ఎగురుకుంటూ వెళతాం. ఊహల రెక్కలతోనూ అంచనాల రెక్కలతోనూ ఆశల రెక్కలతోనూ భవిష్యత్తు వైపు ఎగురుకుంటూ వెళతాం. అందుకే హంస రూపంలో వెళ్ళాడు బ్రహ్మదేవుడు. ఇది సంకేతం. ఆ కాలాగ్ని రుద్రతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ బ్రహ్మ విష్ణువులు హంస వరాహ రూపాలతో వెళ్ళడంలో ఉన్న సంకేతం అది. అలాగే విశ్వానికి పరిధి పెట్టడానికి ప్రయత్నించేవి సృష్టి స్థితి రెండు. ఈ రెండు ప్రజ్ఞలు, సృష్టి మొదలయ్యింది అనేది, స్థితి సాగుతోంది అనేటటువంటిది. కనుక ఈ రెండు ప్రజ్ఞలు ఉన్నాయే, ఈ రెండు ప్రజ్ఞలు ప్రతివాడిలోనూ ఉంటాయి. ఎందుకంటే వస్తువును సృష్టించడం, దాన్ని కాపాడుకోవడం, ఈ రెండు ప్రజ్ఞలు విశ్వానికి సంబంధించినవి. కానీ విశ్వం కొలత కందనప్పుడు ఈ రెండు ప్రజ్ఞలు మాత్రం ఒదుగుతాయా దాంట్లో? అందుకు ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే ఈ రెండు విధములైన ప్రజ్ఞలు ప్రతివాడిలో ఉంటాయి. ఆ ప్రజ్ఞలకు సంకేతమే ఇక్కడ ఈ రెండు. ఈశ్వరతత్వం అనలస్కంధ వపుషః అని చెప్పబడుతున్నది. అందుకు అగ్నిమయమైన తత్వాన్ని గ్రహించడానికి వెళ్ళిన ఈ రెండు ప్రజ్ఞలుగా ఆయన అంతుపట్టలేదు. అది ఇందులో ఉన్న సంకేతం. ఈ సంకేతాన్ని తెలుసుకోవాలి. అనంత కాలస్వరూపుడైన పరమేశ్వరుడు ఆయన మహాకాలుడు అని చెప్పారు. ఇప్పుడు అగ్నిలో ఎక్కడి నుంచి మీరు చిన్న అగ్ని కణాన్ని తీసినా ఆ అగ్ని యొక్క పూర్ణ లక్షణం అందులో ఉన్నట్లే. మనం ఏ క్షణాన కూర్చున్నా ఆ క్షణంలోనే పరమేశ్వరుని స్మరిస్తే చాలు, మహాకాలుడు ఆ కాలంలోంచే మనల్ని అనుకూలిస్తాడు. ఎందుకంటే ఎవడైనా సరే కాలం అనుకూలించాలనే కదండి తాపత్రయపడతాడు. టైం బాగోలేదండి అన్నాడు, ఇవన్నీ దేని నుంచి వస్తున్నాయి, కాలం అనుకూలించాలని. మరి కాలం అనుకూలించాలంటే కాలకాలుడు అనుకూలిస్తే చాలు. అందుకు అపరిచ్ఛిన్నమైనటువంటి కాలస్వరూపుడు పరమేశ్వరుడు. అందుకు కాలాగ్ని రుద్రతత్వం ఈ దివ్యమైనటువంటి ఈ అగ్ని స్తంభాకృతిలో మనకు గోచరిస్తున్నటువంటిది. అలాగే మరి యొక్క సంకేతం కూడా ఇందులో మనకు యోగపరమైన ఒక రహస్యం కనిపిస్తుంది. నిజానికి అగ్ని స్తంభం ఎక్కడుంది అంటే ప్రతి వారి యొక్క దేహంలో మధ్యలో సుషుమ్నా నాడి అని ప్రధానమైన నాడి ఉంటుంది. ఇది యోగశాస్త్రపరమైన సంకేతం చెప్తున్నాను. ప్రతిదానికి ఈ విధమైన సంకేతాలు ఉంటాయి. సుషుమ్నా నాడి ప్రధాన నాడి, దాంట్లోనే మన యొక్క మనస్సు ప్రాణశక్తి ఆధారపడి ఉంటుంది. అందుకు దాని యందు దృష్టి నిలిపి యోగి ప్రాణాయామ సాధన చేస్తాడు. ఆ సాధన చేసినప్పుడు ప్రధానంగా మూడు నాడులు వాడతాడు, సుషుమ్నకి ఇటు ఉన్న నాడి అటు ఉన్న నాడి. ఆ రెండు ఆ నాడులే ఇడ పింగళ అనేటువంటిది. యోగ శాస్త్రంలో ఇడానాడికి పింగళానాడికి అధిదేవతలు బ్రహ్మ విష్ణువు. సుషుమ్నాడి సర్వమును లయం చేసుకునేటువంటి నాడి, అది ప్రధానంగా మనకి ప్రాణశక్తికి ఆధారమైనటువంటిది. అందుకు ఆ ప్రాణశక్తి సుషుమ్నాడి అనేటువంటిది ఏదుందో దాన్ని మనం శోధించడానికి ఇడా పింగళలు ఉపయోగించినా అది క్రమంగా కొంతమేరకే ఇడా పింగళలు వెళ్ళగలవు, కానీ సుషుమ్నాడి యొక్క అంతునవి తెలుసుకోలేవు. దాని అంతు సహస్రారం వరకు ఉన్నది. సహస్రారం వరకు ఇడా పింగళలు వెళ్ళవు, కానీ నిజానికి సహస్రారం ఇక్కడితో పూర్తి కావడం లేదు. బ్రహ్మ

ఎలా ఉంటుంది, అది తిన్నగా ఒక రాయి వచ్చినట్టు పడదు, అది అటు ఇటు కదులుతూ కదులుతూ వచ్చి పడుతుంది. ఆ పడినప్పుడు అది ఎక్కడ పడుతుందో దానికి తెలియదు, అవునా లేదా? అసత్యం యొక్క స్వరూపం ఇలా ఉంటుంది, అది దానికి ఒక లక్ష్యం ఒక నిర్దేశం లేదు, అది వెళుతుందో దానికి తెలియదు. పైగా అసత్యం అంటేనే ఊగిసలాట, తాను అబద్ధం ఆడుతున్నా తాను అంతరంగం చెప్తుందో రే అబద్ధం ఆడుతున్నామని. కాబట్టి అటు ఇటు ఊగడమే అసత్యం యొక్క లక్షణం. కనుక మొగలి రేకు అనేటువంటిది అసత్యానికి సంకేతం. ఎంత బ్రహ్మదేవుడైనా అసత్యాన్ని ఆశ్రయిస్తే ఈశ్వరుడు ఆగ్రహానికి గురవుతాడు, అది ఇందులో ఉన్న సంకేతం. అసత్యాన్ని ఆశ్రయించిన వాడు ఈశ్వరానుగ్రహానికి యోగ్యుడు కాడు అనడం దీనిలో ఉన్నటువంటి సంకేతం. ఇవి మనం గ్రహించవలసింది, పాజిటివ్ యాటిట్యూడ్. అంతేగాని ఇది పట్టుకుని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువని పట్టుకుని మళ్ళీ తలంతా పిచ్చి చేసుకోమని కాదు. అందుకే పూర్వపు రోజుల్లో అంటే కలి ముదరక ముందు బుద్ధులు ఎలా ఉండేవంటే పాజిటివ్గా ఆలోచించేవారు. కలి ముదురుతున్న కొద్దీ నెగటివ్ థింకింగ్ పెరుగుతూ ఉంటుంది, ప్రతిదానిలో నెగటివ్. విడిపోవడానికి, విడగొట్టడానికి, దెబ్బలాడడానికి ప్రయత్నించడం కలి యొక్క లక్షణం. అందుకోసం మనకి కలి ముదురుతున్న కొద్దీ ఎంత కలుపుదామని ప్రయత్నిస్తున్నా అన్ని విభేదాలు వస్తాయి. అందరినీ కలుపుదామని శంకరులు అద్వైతమని పట్టుకొచ్చి సమన్వయం చేస్తే మళ్ళీ ఆయన్ని ప్రతిపక్షంలో పెట్టుకొచ్చి మరో రెండు శాఖలు బయలుదేరి మళ్ళీ కొట్టుకుని మళ్ళీ విడిపోవడం మనం చూస్తున్నాం. అందుకే కలుపుదామని ప్రయత్నించిన వాడిని కూడా విడగొట్టి మళ్ళీ దెబ్బలాడుకునే యోగి లక్షణం. అందుకే ఎవడికి వాడు కలి లక్షణాన్ని దూరం చేసుకుని భేద దృష్టితో చూడద్దు. కొన్ని చోట్ల విష్ణువు యొక్క పారమ్యం చెప్పి శివుడు ఆయన దగ్గర దాసుని వలె వర్ణిస్తారు, కొన్ని చోట్ల శివపారమ్యం చెప్పి విష్ణువు దాసుని వలె వర్ణిస్తాడు. అంత మాత్రమే అయితే వాళ్ళిద్దరూ ఎక్కువ తక్కువనేమీ భావించరు. ఇద్దరు సంగీత విద్వాంసులు సన్మానం చేస్తున్నప్పుడు ఒక సంగీత విద్వాంసుడికి అందులో ప్రధానంగా సన్మానం చేసినప్పుడు సంస్కారం ఉన్న మరో సంగీత విద్వాంసుడు ఈయన మహానుభావుడు అండి నమస్కారం చేస్తాడు. అంత మాత్రం చేత ఆయన తగ్గిపోను లేదు. మరి వీళ్ళకే ఇలా ఉన్నప్పుడు ఆ ఈశ్వరతత్వంలో అలా ఉంటుందా? ఇది మనం తెలుసుకోవాల్సిన కొన్ని కనీసపు అవగాహనలు. భారతీయ పురాణ వాంగ్మయాన్ని ముట్టుకునే ముందు ఒక విస్తృతమైన ఒక సమన్వయమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి, వాటిలో ఉన్న యోగ సంకేతములన్నీ గ్రహించాలి. అందుకు పరమేశ్వర ఎప్పుడైతే అహంకరించి నీకు కొలత తెలుసుకుందామని ప్రయత్నించారో వారి బుద్ధులు ఫలించలేదు, వాళ్ళు తెలుసుకోలేకపోయారు సరికదా. కొలత విధించాలనేటువంటి తాపత్రయంతో అబద్ధాన్ని ఆశ్రయించి అది అహంకార జనితమే. తాను గెలవాలి అనుకోవడం వల్ల కదా అహంకారం వచ్చింది. అందుకు అహంకారాన్ని ఆశ్రయించి తన వాదాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నించి అసత్యాన్ని పట్టుకుని నిలబడాలని ప్రయత్నించిన బ్రహ్మదేవుణ్ణి శిక్షించావు స్వామి అని. అందుకే అహంకారం ఉన్నదే అది తాను తప్పని తెలిసిన దాన్ని కూడా ఒప్పుగా దాని మీదే నిలబడి ప్రతిపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రజ్ఞని ఇక్కడ తిరస్కరిస్తున్నారు. అందుకే పరమేశ్వరుడు దేనికి సంతోషిస్తాడంటే ఈ అహంకరించినంతసేపు ఆయన అంతుబట్టలేదు, పైగా శిక్షించాడు కూడా. అహంకారాన్ని వదిలి భక్తి శ్రద్ధాభర గురు గురునద్భ్యాం, అది గొప్ప విశేషం ఇక్కడ చెప్తున్నాడు. భక్తి శ్రద్ధలతో నిండిన మనస్సుతో ఎప్పుడైతే నిన్ను ఆశ్రయించారో అప్పుడు వారికి నువ్వు తన యొక్క అనుగ్రహ స్వరూపాన్ని చూపించావు. వారి ముందుకు వచ్చాడు అప్పుడు ఆయన, వచ్చి తన యొక్క అనుగ్రహ స్వరూపాన్ని చూపించి అసలైన తత్వాన్ని చూపించి ఆ తత్వంలోని వారే మీరు కూడా అది తెలుసుకోండి. మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవడం వల్ల నన్ను కూడా పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు మీలో ఉన్నటువంటి అపరిమితమైన నా ఈశ్వరత్వాన్ని మీరు గ్రహించినప్పుడు మీకు చిక్కే లేదు అని బోధించాడు. అందుకు చిట్ట చివరికి గొప్ప మాట చెప్తున్నాడు, తవ కిమను వృత్తిర్న ఫలతి, అంటే నీయందు అనువృత్తి చూపించేవారు ఏ దివ్య ఫలాల్ని పొందరయ్యా అని అడిగాడు. అంటే పరమేశ్వరుని యందు ఎవరు అనువృత్తి చూపిస్తారో వారికి అన్ని ఫలములు లభిస్తాయి అంతే. అనువృత్తికే దివ్య ఫలం లభిస్తుంది కానీ అహంకారానికి లభించదు. ఇక్కడ అనువృత్తి అని గొప్ప మాట వేశారు, ఇది విశేషం. అనువృత్తి, వృత్తి అంటే ఏమిటి? జాబ్ అని కాదు అర్థం ఇక్కడ. వృత్తి అంటే వర్తనము, వర్తించుట అని, ప్రవర్తించుట. ఇప్పుడు అర్థం ఏంటుంది? బిహేవియర్ అనండి ఏదని. వృత్తి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. మన చేతికి వృత్తి ఏమిటి? ఏదైనా చెయ్యడం, దాని వృత్తి. తలకి వృత్తి ఏమిటి? ఆలోచించడం, దాని వృత్తి. కంటికి వృత్తి ఏమిటి? చూడడం, దాని వృత్తి. అలాగే చెవికి వినడం, దాని వృత్తి. అయితే ఈ వృత్తులన్నీ ప్రతివాడికి ఉన్నాయి, అవునా లేదా? ఈ వృత్తులతో ఎన్నో వృత్తులు చేస్తున్నాం మనం. కానీ ఈ వృత్తులు ఈశ్వరునికి అనువృత్తి కావాలి. అంటే ఇవి ఈశ్వరుణ్ణి అనుసరించి ఉండాలి. అను అంటే అనుసరించుట,
అనుసరించుట అంటే ఆయనకి అభిముఖంగా వెళ్ళుట, ఆయన వైపు వెళ్ళుట అనుసరించడం. అందుకు మన వృత్తులన్నీ ఆయన వైపు వెళ్ళడాన్ని అనువృత్తి అంటారు. ఈ మాటనే మన

0: భక్తి అని అర్థంలో చెప్పుకోవచ్చు. భక్తి అంటేనే అనువృత్తి. అందుకు తవ కిమనువృత్తి ఫలతి, నీయందు భక్తి ఉన్నటువంటి వాడికి ఏది ఫలించదు చెప్పు అన్నాడు. అందుకే భగవంతుణ్ణి వశ్యం చేసుకోవడానికి ఏకైక సాధన భక్తి ఒక్కటే. అందుకు భక్తి శ్రద్ధాపర గురుణద్భ్యాం, భక్తిలో తర్కాలు అర్పణం తప్ప తర్కం లేదు. అందుకు అహంకారం లేని అర్పణకి మాత్రమే పరమేశ్వరుడు వశ్యుడవుతాడు. అందుకు భక్తి వశ్యుడు పరమేశ్వరుడు. ఆ మాట ఆ పరమేశ్వరుడు కృష్ణస్వరూపుడుగా మన గీతలోనే చెప్పాడు. భక్త్యా తనన్యయా సఖ్య హామేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతపా అని. ఇదే మాట పరమేశ్వరుడు శివపురాణంలో చెప్తూ, న కర్మణ న తపస న జపై న సమాధిభి శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం ఏన కేనాపి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యయేవచ. ఇది శివుని వచనం. అయ్యా, న కర్మణ న తపస న జపై న సమాధిభి, కర్మలతో తపస్సులతో అంటే వద్దని చెప్పలేదు ఆయన. ఆయన అక్కర్లేదు, భక్తితో దొరుకుతానన్నాడు కనుక ఇవన్నీ మానేద్దాం అనడం కాదు. ఇవన్నీ భక్తితో చేయమని చెప్తున్నాడు. అది విశేషం. భక్తి శ్రద్ధ లేకుండా కర్మ తపస్సు ఇవన్నీ చేస్తే నేను దొరకను. మరి దేనికి? వశ్యోహం శ్రద్ధయా వినా, శ్రద్ధ లేనప్పుడు నేను దొరకను. శ్రద్ధ ఉంటే శ్రద్ధామయ్యస్తి చేత్ పుంసాం ఏనకేనాపి హేతున, ఏదో విధంగా నా పైన శ్రద్ధ కలిగినటువంటి వారికి నేను వశ్యః స్పృశ్యః దృశ్యః పూజ్యః సంభాష్యః. ఎంత చక్కగా చెప్పాడండి. వాడికి లొంగిపోతాను, వాడి కనబడతాను, వాడు నన్ను ముట్టుకోవచ్చు అన్నాడు. ఈ కెన్ టచ్ మీ అన్నాడు. అంటే వాడు నన్ను నా అనుభవానికి తెచ్చుకోవచ్చు. పూజ్య, వాడి చేత పూజింపబడతాను, వాడితో కబుర్లాడతాను అన్నాడు. ఎంత చక్కగా చెప్పండి. వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యయేవచ అందుకు శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వాడికే దొరికాడు ఆయన. అంటే మనం పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మాత్రమే అందుకోగలము, కానీ పరమేశ్వరుడు యొక్క అసలు తత్వాన్ని మాత్రం అందుకోలేము. మనం అందుకోవలసింది ఆయన దయని, ఆయన కారుణ్యాన్ని. దానికి కావలసింది భక్తి మాత్రమే. ఆ భక్తి ఉన్న వారికి అన్ని ఫలములు లభిస్తాయి. అందుకే తవ కిమను వృత్తిర్న ఫలతి, మన పుష్పదంతుడు వారు వర్ణిస్తున్నటువంటి ప్రథమమైనటువంటి లీల శివలీల. అంటే శివపురాణం కూడా మనకి సరిగ్గా ఈ లీలతోనే ప్రారంభిస్తున్నాడు. మొదట చెప్పినది లింగావిర్భావ ఘట్టంతోనే శివపురాణం కూడా ప్రారంభమవుతుంది. ఆ పురాణం ఎలా జరుగుతుందో తన యొక్క స్తోత్రాన్ని కూడా అలాగే నడుపుతున్నాడు ఆయన. శివుని యొక్క మొదటి అభివ్యక్తి, మేనిఫెస్టేషన్ అంటారే, అది ఏ వ్యక్తీకరణ లేని అవ్యక్తమైన తత్వం మొదట ఈ విధంగా వ్యక్తమైంది. వ్యక్తమైంది కనుక మన దాకా వచ్చింది. వ్యక్తం కాకపోతే మనం అర్చించగలమని చెప్పండి. అందుకు ఈ విధంగా అగ్నిస్తంభంగా తన లింగాకృతిని చూపించాడు. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ గలీయతే. అందుకు సర్వ జగత్తు బ్రహ్మమునందే లీనమయ్యింది గనక సర్వమును లీనం చేసుకునేటువంటి ఆ బ్రహ్మతత్వమే యవ్వనియందు ఉండు లీనమయ్యి అని చెప్పుకున్నాం కదా. ఆ లీనమైన బ్రహ్మతత్వమే లయనా లింగముచ్యతే. లీనత్వం వల్ల వచ్చినటువంటిదే లింగ శబ్దం. అది విశేషం. అందుకు ఆ పరమేశ్వరుని యొక్క ప్రథమ స్వరూపమైనటువంటి ఆ నిరాకార నిర్గుణతత్వ సంకేతము ప్రతీక అయినటువంటి లింగస్వరూపాన్ని ఇందులో చెప్పి మనకు ఉపదేశం ఏం చేశారంటే, తవ కిమను వృత్తిర్న ఫలతి, అనువృత్తి ఉంటే ఫలం ఉంటుంది. ఈ అనువృత్తి గురించే ప్రహ్లాదుడు చక్కగా చెప్పాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము. నీ ఇంద్రియముల యొక్క వృత్తులన్నీ ఆయన్ని అనుసరించాలి. నీ కళ్ళు ఆయన్ని చూస్తూ, నీ చెవులు ఆయన్ని అర్చిస్తూ, ఆయన కథలు వింటూ, నీ చేతులు ఆయన్ని అర్చిస్తూ, నీ నోరు ఆయన్ని కీర్తిస్తూ, నీ పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, నీ బుద్ధి ఆయన వైపు వెళుతున్నప్పుడు నీ వృత్తులన్నీ ఎవరి వైపు వెళ్ళాయి? ఆయన వైపే వెళ్ళాయి కదా. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యక్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం ముక్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః అని ఆదిశంకరులు ఇదే మాటలు చెప్పారు శివానంద లహరిలో. అందుకు నా మనస్సు అన్ని ఈ వృత్తులన్నీ నీ వైపు వచ్చేస్తే మరి ఇతర గ్రంథములు ఇతర మతాలు ఈ గొడవలు నాకు ఎందుకయ్యా అన్నాడు.
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamil Rosai. philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajur Vedam, Madhyandina Shaka, Adhyayam 18.

అగ్నిర్జ్యోతిషా జ్యోతిష్మాన్ రుక్మో వర్చాస వర్చస్వాన్ సహస్రదా ఆసి సహస్రా.

శరభమారణ్యమనూతే దిశామి తేనాచిన్వానస్తంభో నిషీద శరభంతేషు గృచ్ఛతు యన్విష్మస్తంతేషు గృచ్ఛతు త్వయ్యా విష్ఠదాశుషో నృ.

ఆయో తదేవన్ సన్నబ్ధం భవతి ఏకస్వేకేరుపునఃసన్నబ్ధం భవతి ఏకైవ్యయం లోక అస్మిన్నే తేన లోకే ప్రతిష్టతి.

హిరణ్యం బంధంతి హిముఖా ఏవ్రజమానస్తే హవ ప్రజాయుజ్యంతే హవానో హస్తే స్వారాధారో స్వారాజ్యభాగో త్రిపుంసత్సంపద్యంతే త్రిపుంసదక్షరా విరా

ఆజ్యం హృదయకపాల ఆజ్యమాన సమర్థయతి యజమానో వాదేశకపాల పశవాజ్యం హృదయకపాల ఆజ్యమానయతి యజమానమైన పశుభిస్తమర్థయతి యజల్పమానయే అల్పాయనం పడవా భుంజంత ఉపదృష్టేణన్ సద్భక్వానయే భగవేణం పడవా భుంజంత ఉపతిష్టేరన్ భక్వాభిప్రష్టం భవిణం పడవా భుంజంత ఉపతిష్టంతే యజమానోపాయేకపాల హృదయకపాలే యజమానస్వ్యే ఉద్వామాధ్యే యజమాన ప్రవామీయేత సర్గోవ్యకృతివర్గో లోక ఉత్వాదిజోతి యజమానమేమ సువర్గం లోకంగమయ్యా శేషసా సమర్థయతి యజమానో వా ఏకపాల సువర్గో లోకామణీయ శేషకపాలమాహమణీయే జ్యోతి యజమానమేమ సువర్గం లోకంగమయతి షద్భక్తేన వర్గాజమానమవిద్యేతి వర్గస్ లోకస్ సమస్యై శ్రాంతేత దేవోకమభిజయేత్క్షిణాకం శక్షాకం జయజ్ఞం మన్యో హనుష్యలోకమభిజయేత్ ప్రతిష్ఠితో జేషకపాలం వేత్త విధిష్టం ధన్యావాసేషన

దేవతే అథో ఖల్వాహో సందాగం దురే వాజనే తాని దేవత్యజతే తత్సాదేవాయింద్రహరీ సోమపాణో హయో ఆదానం వాజనం భాగేయం

0: ప్రయచ్చతి హరిందన్వాజినమానయతి ప్రజాదే బలిసౌర్వాజినం ప్రజాశ్చేతాది సమభూమి భక్షయంతి ఏతత్సమేతమా భక్షయతి సోదేవాజినం యజమానే పశువన్ ప్రతిష్టాపయంతి. ఓం
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
0: Om. Adhara Sarita Bhotra Prajaadala.

సమిచ్చమానాః హరేతాం సదాపదర్వణశ్చధాతాన పశ్యతే కాన్యవపయే హైరవైః ప్రజాపర్ణమాచారమీశతే యద్వర్ణప్రధాతానృత్యుంచే ప్రజానామవర్ణగ్రాహాయ ఆశాన్ దక్షిణ బాహుణ్యమాన్ ప్రజానాం దక్షిణ బాహుంధ్రే ప్రజానామేవమానో దక్షిణం బాహుం ప్రసారయతి తస్మాచ్చుభయాజ్ఞాభిజ్ఞ ప్రథమాత్రం జన్మే భవత్రం ఉత్తరస్యాముత్తరవేదిపతి అశోపాత్తరవేది అశోనేపాతంతరిచ్చే ఏతద్రాహ్మణ్యే పంచే

0: ప్రతిపూర్ణంతరంభపాశ్చాన్యభవంతి శాతాదేవ్రజావరుణ పాశాన్ముంచతి ఏకమతిలిఖం నిశ్యమానాదేవ ప్రజావరుణ పాశాన్ముంచతి. ఓం
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Om Namah Shivaya.

యజమానం వర్ణమాదేన గ్రాహేతి శూర్ణేన జుహోతి అన్యమేవ వర్ణమగతే శీర్షన్నది జుహోతి శీర్షదేవ వర్ణమగతే సత్యం తిష్టం జుహోతి సత్యంగ వర్ణమాధాన్యముచ్యతే హర్షన్ కర్మ కర్మ కర్మ విద్యా సేవాన్ని వదా

ఏదమరాన్నమృద్ధ్యక్షాంగమనేభ్యస్తమే శ్యామాయుధేంద్రామేవ్యాతంతపతి మధ్యంతినేవతి పరిహేక్షంతపతి సరుద్భవతి సర్వదేవేనాన్ సంతపతి హే దేవాశ్వవిధిన సంత కర్వాధాన్ ఆశిరేవాద్యోపవసామ సత్యవాశ్వభవితేరతి సహితేవాహుత్యాశ్నంతి బ్రువన్ తస్మాద్భవాశ్వామిగమేధ్వరిత్యబ్రువన్ సంమరుద్భ్యోగమేధిభ్యోగో తదోదేవాభవన్ పరాశురా.

చిత్తస్థిరేణ సాక్షరిజ్ఞాభ్యర్థేన హాంచాభ్యంజరాజిత్యంజరే అనువత్సరాజిత్వా ఇంద్రాయ సమ్యగ్రహ

ఏకం సమర్థయతి ఇంద్రోత్తరాగచ్చమాన సౌరవ్రవీరం వ్యాతిష్యతేమహే కథవజం వేదాన అస్మభ్యమేరప్తమకం హరిణ్యుచ్యాతి సజేన మధ్యక్షేణ్యేత్వ్రేగ్రేగం హరణ్యదత్తం సౌర్యేణ్రేలోకేంద్రో వృత్తమహన్ సవ

బ్రహ్మ ప్రజాపతి హ్యాస్ గాట్ సరస్వతి యాజ్ ఎ కన్సెప్ట్ ఇస్ వైఫ్. రుద్ర ప్రజాపతి హ్యాస్ గాట్ ఎ వైఫ్ పార్వతి యాజ్ ఎ కన్సెప్ట్. త్రిమూర్తి సంకల్ప. ఇఫ్ జీసస్ ఈస్ కమింగ్ యాజ్ ఎ ప్రజాపతి, దెన్ జీసస్ ఈస్ నాట్ ఎ హిస్టారికల్ ఫిగర్. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇమాజినరీ స్టోరీ టైప్ ఆఫ్ ఫిగర్. దెన్ జీసస్ హెస్ నాట్ మ్యారీడ్. దెన్ దీస్ బిషప్ అండ్ కర్దినాల్ షుడ్ అడ్వర్టైజ్ ఇన్ ద మ్యాట్రిమోనియల్ కాలమ్ ఫర్ ఫైండింగ్ ఎ వైఫ్ ఫర్ యేసు ప్రజాపతి. దీస్ ఆర్ ఆల్ ద క్రూకెడ్ వే ఆఫ్ ప్రెసెంటింగ్ ఆల్ ద నాన్ సెన్సెస్ ఫర్ చీటింగ్ ద హిందూస్ అండ్ కన్వర్టింగ్ ద హిందూస్ ఇన్ టు క్రిస్టియన్ ఫోల్డ్ బై టెల్లింగ్ దాట్ అవర్ గాడ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ యువర్ వేద టు సకీర్ నాయక్స్ పీపుల్ అండ్ ఆల్సో టు క్రిస్టియన్స్. ఐ వుడ్ లైక్ టు సే దాట్ ఇఫ్ వేదాస్ కంటెయిన్ అబౌట్ కొరాన్, వేదాస్ కంటెయిన్ అబౌట్ about Allah or Yeshu Prajapati, then why can't you follow Veda instead of going to the most primitive books written for the Arabians and the most primitive books written for the Israeli shepherds? Why not you follow the Vedas written in India 4,000, 5,000 years prior to Bible writing? So let us be Indian and take Indian knowledge. And if Prajapati is Yeshu and Prajapati is explained in Vedas, then instead of following the Bible, you follow the Vedas. Because we have explained Jesus according to the Christians. And Vedas explain about Allah. So follow only Veda instead of following the foreign book and foreign God. Let us be Indian and let us follow Indian book and Indian God, which also include Allah and Jesus. And some people ask me the question, is there anything called Prajapati Yagam? What is Prajapati Yaga? Sacrificing the God. Do you think that Brahma Prajapati, Rudra Prajapati and Vishnu Prajapati are sacrificed just like a goat or chicken sacrificing? What a crooked way of presenting. Dr. Koshi Abraham has written a book, Prajapati Yaga. The foreword for that book is written by the present bishop. Think how crooked way the bishops and the Christian missionaries are working for cheating Hindus. And many people used to say from Christian community that the Vedas and Upanishad also explain the messages from Jesus Christ. To them also, I want to tell that one, if all these explanations you think are available in Indian books, follow Indian books and reject the Bible. And if you go deep into the Bible fully, I am very sure that you will immediately reject Bible. It cannot be digested in Indian culture. These two books, Quran and Bible, if you go deeper and deeper and deeper, you can see that one. Human beings are considered as sinners. Pope is a sinner because he is a human being. Many of the saints were human beings, so they are also sinners. So one sinner is elevated by another sinner as the saint, Saint Sebastian, Saint Thomas, Saint Joseph, Saint Mary. How it happened? One sinner elevated another sinner to the level of saint. And the most important fraud is that my sin will be taken by Jesus Christ, who was born 2000 years ago and died of his own mistakes, not for my mistake. These concepts are not available in Vedas at all. So I am talking only about Vedas. I am very specifically telling that Vedic scholars will not protest against this type of fraud, because Vedic scholars know that all these lie, all these fraud, all these so-called flattering and plagiarism will be wiped out by the nature. It will not stand. Instead of going on shouting against what these Christians and Muslims are doing, the best thing is learn Veda, learn Upanishad and teach Vedas and Upanishads in the true spirit of the knowledge.

0: ప్రత్యయ హేతు హానం హాన ఉపాయ. దీస్ ఆర్ ది ఫోర్ డిఫరెంట్ స్టేజెస్. హేయ హేయ హేతు హానం హాన ఉపాయ. సంసార సంసార హేతు మోక్ష మోక్ష ఉపాయ. హేయం సంసారం. వాట్ ఇస్ సంసార? వాట్ ఇస్ హేయ? వాట్ యు హ్యావ్ టు గివ్ అప్? దుఃఖం అనాగతం. ది దుఃఖ ది సారో విచ్ ఇస్ అనాగతం, విచ్ హాస్ నాట్ స్టార్టెడ్ గివింగ్ ఫ్రూట్స్. దట్ సారో విచ్ ఇస్ ది విచ్ ఇస్ బిలాంగ్స్ టు నాట్ పాస్ట్ నాట్ ప్రెసెంట్ విచ్ ఇస్ ఆఫ్ ది ఫ్యూచర్. ది ఫ్యూచర్ సారోస్ యూ హ్యావ్ టు గివ్ అప్. వెరీ ఇంట్రెస్టింగ్. హౌ యూ హ్యావ్ టు గివ్ అప్ ది సారో విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. దట్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు గివ్ అప్. బట్ ఇస్ ఇస్ యూ హ్యావ్ టు గివ్ అప్ ది ఫ్యూచర్ సారో which has not given, which is not even in our vision. How, why? This is what the reason is. Dukkham atitam upabhogena ativahitam naheya pakshe vartate. Dukkham, the sorrow which is atitam, which has gone by, which is past, upabhogena ativahitam, they are already experienced and they are destroyed. Through the experience they are destroyed. Therefore, na heya pakshe vartate. They cannot be put in this paksha, in this part, in this side of giving up. You cannot give up whatever you have experienced. Already it is gone. So, whatever is present, that vartamanam cha sakshane bhogarudam iti na tad kshanantreyam apadyate. The present also, you are experiencing it now. The next second, it is also past. You cannot bring that also to this heya paksha, the side of giving up. So, you are left with tasmat, yadu eva anagatam, dukkham tadeva, akshipatra kalpam yoginam krishtati. Therefore, you are left with only one choice. That which has to be experienced later, that is the only thing. That is the only karma which troubles the yogi who is like a I. So, netram patipattaram, it does not trouble the other people who experience those, whatever, happiness or sorrow. Sadeva heyam heyatam apadyate. And that is the one thing, that is the one group of karma which gains the status of giving up. That is the only thing which you can give up. You cannot give up which you have already experienced. You cannot give up that which you are experiencing. So, the only thing which you can give up is the experience which are yet to come, which are yet to fructify. Tasmat, therefore, yadeva he viti uchyate, that whichever you have explained it, that we have to give up, that we have to destroy, tasya eva karanam prati nirdishyate. We are going to find the cause for that trouble, that which we have to give up. What is the cause? Drashtra drishyoho sanyogo heya hetuhu. Drashtra drishyoho sanyogo heya hetuhu. Drashtra drishyoho sanyogo heya hetuhu. Drashtra drashta the seer. Drishyoho drishya the scene. Sanyoga, the combination, the relationship, when they come into contact. Heya hetu is the cause for the samsara. Drashta, who is drashta? Drashta is buddhehe pratisamvidhi purushaha. Purusha, the person, the atma, the self, who is the experiencer as a witness. He is not an experiencer as an experiencer. He is an experiencer as a witness. They accept witness to be an experience also. He is a witness for the buddhi. The buddhi is the one which grasps all the experience of the world. And this purusha is the one who experiences the buddhi also. The objects which are there in the buddhi also. So, drushyaha, he is the seer. Drushyaha, the seen. What is the object? Buddhi sattva uparudhaha sarve dharmaha. Buddhi sattva uparudhaha, in the buddhi, in the chitta, whatever dharmas exist, just existence. They have just existence. Whatever exists in the buddhi, those attributes, those dharmas, those gunas are the drishyaha, the object of seeing. The seen. Seer and the seen. Their combination, their contact, their coming into contact is the hetu, cause for samsara. That is what is said in the sutra. Tadetat. These two, drishya and drashta, these two, drishyam, ayaskanta manikalpam, sannithi matra upakari, drishyatvena bhavati, purushasya swam drishi rupasya swaminaha. Drishyam, the object of experience, the seen, ayaskanti manikalpam is like a magnet. A magnet, like it attracts the, without any function from its own, it attracts the iron fillings around in the same way, sannidhi matrena upakarena, just by the presence of the drashta, just by its mere presence, it presents itself. It is attracted to the drishyatvena as a object of experience. Bhavati. For this purusha, purushasya, drishirupasya, who is the seer, who is the witness self? Anubhava karma, vishayatam, apannam, anya surupena, pratilabdhatmakam, swatantram api, parathatvat paratantram. Anubhava karma, vishayatam, apannam. It has gained the status of anubhava karma. It has gained the status of the karma, the function of experience. The experience has gained the status of experience. And tam apannam anya surupena, in a different form, pratilabdhatakam, it is gained because of that, though it is swatantra, it is individual, parathatva, it is for another person, it is for some other function. It is not doing anything, the prathana is not doing anything for its own. It is for the Swami, Purusha. It is for the Bhoga and Moksha of the Purusha. Bhoga, the experience, Moksha, the realization of the Purusha. Therefore, though it is individual, it is not bound, it is, has no contact with the Purusha, it being an object of experience for the Purusha, it becomes Parartha. Though it is Svatantra, it becomes Paratantra. It is dependent on someone, the Purusha. Tayoho drik darshna shaktyoho anadi artha krutaha sanyogo heya hetuhu. This combination coming into contact between the drik, the seer, and the darshna, the seen object, the main means, shaktyoho, these powers, anadi artha krutaha, anadi, their contact is that which is anadi. Eternal, it is time immemorial, from that inexplicable period, it is there, this contact, sanyoga. So this is the cause for the trouble. This is the cause for samsara. Dukkhasya karanatyartha, the cause for all the sorrows of the world. Atha cha uttam, this is what is explained in the, by Panchashikacharya. What is that? Tat sanyogo hetu. Vivarjanat, tat sanyog hetu vivarjanat, syad ayam atyantiko dukkha pratikaraha, tat sanyoga hetu vivarjanat. By destroying the sanyoga, sanyoga means the combination of the drashta and the drishya, the purusha and the pradhana, vivarjanat, by destroying it, varjanat means by removing, vivarjanat, visheshana varjanat, by totally removing it, the contact, janat syad ayam atyantika dukkha pratikara, you will attain atyantika, this state of destruction of dukkha, which is atyantika, eternal, total. There is no coming back of this dukkha. Kasmad, why do you say this? Dukkha hetoho pariharasya pratikara darshanat, because the cause of the dukkha, whatever is the cause of the dukkha, if you take a parihara, a remedy, it is destroyed. Any trouble, if you take a remedial measure, it is bound to destroy. Therefore, this dukkha also, if you take on to the samyak darshana, it will also be destroyed. Tad yatha, like పాదతలస్య, హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్. పాదతలస్య భేద్యత, కంటకస్య భేతృత్వం, పరిహార కంటకస్య పాద అనధిష్టానం పాద స్రాణ వ్యవహితేన వా అధిష్టానం. ఏతత్రయం యో వేద లోకే సతత్ర ప్రతీకారం ఆరమాణో భేదజం దుఃఖం నాప్నోతి. పాద తలస్య యువర్ ఫీట్ భేద్యత ఇస్ ది థింగ్ విచ్ ఇస్ పియర్స్డ్. కంఠకస్య భేతృత్వం అండ్ ది థాన్ ఆన్ ది గ్రౌండ్ ఇస్ ది వన్ విచ్ ఇస్ పియర్సింగ్ యువర్ స్కిన్ యువర్ ఫుడ్. పరిహార ది రెమెడియల్ మెషర్ ఇస్ ది రెమెడియల్ మెషర్ టు నాట్ ఎక్స్పీరియన్స్ ది పెయిన్ బికాస్ ఆఫ్ ది థాన్ ఇస్ కంఠకస్య పాద అనుష్ఠానం, రిమూవింగ్ ది థాన్ ఫ్రమ్ యువర్ ఫీట్ వన్. ఆర్ పాద త్రాణ వ్యవహితేన వా అధిష్టానం, ది క్రియేటింగ్ సెపరేషన్ బిట్వీన్ ది థాన్ అండ్ ది ఫీట్ బై వేరింగ్ అ షూ ఆర్ అ చప్పల్. ఏతత్ త్రయం ఫుట్ వేర్, ఏతత్ త్రయం యో వేద, వన్ హూ నోస్ ది కాస్ ఫార్ ట్రబుల్ అండ్ ది ప్లేస్ ఆఫ్ ట్రబుల్ అండ్ ది రెమెడియల్ మెషర్ ఆఫ్ ది ట్రబుల్. వేద లోకే ఇన్ దిస్ వరల్డ్ స తత్ర ప్రతీకారం ఆరహమానో భేదజం దుఃఖం నాప్నోతి. వెన్ దేర్ ఇస్ దిస్ ట్రబుల్ బికాస్ ఆఫ్ దట్ ట్రబుల్ వాట్ ఎవర్ పెయిన్ విచ్ విల్ బి ఇన్ఫ్లిక్టెడ్ అపాన్ వన్ సెల్ఫ్ హీ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ బికాస్ హీ హాస్ టేకెన్ ద రెమెడియల్ స్టెప్స్, హీ నోస్ ది రెమెడియల్ స్టెప్ అండ్ హీ హాస్ టేకెన్ ఇట్ నాప్నోతి. కస్మాత్ వై ఇస్ ఇట్ సెడ్ లైక్ దట్? త్రిత్వ ఉపలబ్ధి సామర్థ్యాద్ ఇది, త్రిత్వ ఉపలబ్ధి సామర్థ్యాద్ బికాస్ హీ హాస్ గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ది త్రీ. అత్రాపి హియర్ ఆల్సో ఇన్ ద సేమ్ వే తాపకస్య రజస సత్వమేవ తప్యం, ది రజస్ విచ్ ఇస్ ది తాప్య విచ్ ఇస్ ది వన్ విచ్ ఇస్ కాస్ ఆఫ్ ది ఆల్ ది ట్రబుల్ అండ్ బికాస్ ఆఫ్ దట్ రజస్ సత్వ ఇస్ దట్ విచ్ ఇస్ ట్రబుల్డ్. కస్మాత్ వై? బికాస్ తపిక్రియాయాః కర్మత్వాత్, తపిక్రియ ది ట్రబుల్ ఇస్ అ కర్మ అండ్ కర్మ కెన్ బి డన్ ఓన్లీ బై రజస్. రజస్ ఇస్ దట్ విచ్ ఇస్ ప్రకృష్టం విచ్ ఇస్ ఫంక్షనల్ దట్ విచ్ ఇస్ విచ్ హాస్ ది అట్రిబ్యూట్ ఆఫ్ ఫంక్షనింగ్. సో ఓన్లీ ది రజస్ క్యాన్ ఫంక్షన్. సత్వ కెనాట్ ఫంక్షన్, తమస్ కెనాట్ ఫంక్షన్. సత్వ క్యాన్ ఇల్యూమిన్ అండ్ తమస్ ఇస్ లేజీ. They both cannot function without the help of Rajas. Therefore, Rajas is the one which is the cause for, Rajoguna is the one which is the cause for the troubles. Sattve karmani tapikriya. And in the sattva, the tapikriya, the cause for trouble exists. Na aparinamini nishkriye kshetrajnye. And the tapikriya is there in the chitta. It can exist in the sattva, means chitta, in the mind. It cannot exist, this trouble, sorrow, this burning cannot exist in the self. Because Kshetrajna self is not related to anything or anyone. Asangohi ayam purusha. This purusha, this Kshetrajna is asanga, he is not related to anything. Darshita Vishayatvat. Because he is the one who is the seer. We have already seen Darshita Vishayatvat. సత్వేతు తప్యమానే తదాకార అనురోధీ పురుషో అనుతప్యత ఇది. అండ్ వెన్ ది మైండ్ ఇస్ బీయింగ్ ట్రబుల్డ్, ఇస్ ఇన్ఫ్లిక్టెడ్ విత్ పెయిన్, వెన్ ది మైండ్ ఎక్స్పీరియన్సెస్ ది పెయిన్, ది పురుష హూ ఇస్ బౌండ్ టు ది మైండ్ అస్ దో, హూ ఇస్ రిలేటెడ్ విత్ ది మైండ్ అస్ దో, ఆల్సో గెయిన్స్ ఇన్ఫ్లిక్టెడ్ ఆల్సో ఇస్ ఇన్ఫ్లిక్టెడ్ బై ది తపుల్ బై ది ట్రబుల్ బై ది పెయిన్ అస్ దో. Again, there is no relationship with Purusha to anything. Since he has identified himself with the mind, the Chitta, he experiences the pain of the Chitta in himself as his own pain. Drishyate. Drishya Swarupam Uchyate. We will see this. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate. Purnasya Purnamadaya Purnameva Vashishyate. Om Shanti Shanti Shanti.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Om Namah Shivaya.

జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో జనాధావో

అంటే ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకు ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు. గనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖ చక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తూ ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండూ చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదుగా వరదై వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరమే బ్రతకగలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ, కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు. ఆయుధాలు కావాలి కానీ నన్ను హింసించకూడదు, అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను, ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్ట నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి. మనం ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం. ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు, మనిషి ఏ సమయంలో శరణ పెడతారు? వర్రీ టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రీ ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి, నీకు ఏడవడానికి ఉండం, బాధలేదు. ఇది ఉన్నదే అటు ప్రయోగము కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుని ఇక్కడ జాణించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈరోజులో 3వ క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్ని పాపం కొద్దీ వస్తూ ఉంటాయన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణమో ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు అని ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే 2వ మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడో చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయాతవతయా నో రుద్రమృడయా. ఇది 2వ మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడు ఏమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దాన్ని వాడతారు. శివతమ, శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమై ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది, శివతమ అయిపోయింది. ఆడు తర్వాత ఇషువు తర్వాత ధనుహు, ధను ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినది. ధనస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో సరే నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండూ శివమైపోయాయి, బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ములు పొదులు మనకేం తెలుసు. కాలం అనే అమ్ములు పొదులు, ప్రపంచం అనే అమ్ములు పొదులు, ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడో. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులోంచి తీయొచ్చేమో ఆయన. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు, శరవ్య. శరవ్యం అంటే అమ్ములు పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ములు, వాటిని అమ్ములు పొది శరవ్యము అన్నాడు.

అది ఏదో అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక. అది విశేషం. అంటే బాణాలు, ధనస్సు, ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాయి. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి, ఇప్పటిదాకే కాదు భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు, ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి, మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు, బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ముల పొద్దు ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ముల పొద్దు ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం, వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు, చూడండి ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను, అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొద్దు కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చదికర పడి కూర్చుని అమ్మయ్యా అనుకుందామంటే అమ్ముల పొద్దు కనబడిందే, అమ్మ వద్దు బావు అమ్ముల పొద్దు కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు, ధనస్సు, నీ అమ్ముల పొది వీటితో నహ మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అనర్థం, మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి, ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగని శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టేమనట్లేదు, చూడండి ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు, ఇవన్నీ ఉంచు నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు, ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి. అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివా తనూహ అఘోర అపాపకాశిని తయా నహ తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణం లేదు. ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం, దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు, ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం, ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను. అది ఓ రుద్ర, నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము, మంగళము, ప్రసన్నము, శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికే ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది, అఘోర. అఘోరతత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా, ఘోరము కానిది అఘోరం, అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ. అఘోర అపాపకాశిని, మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ, శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది, అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని. ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు. అది చెప్పడం అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు, కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒకటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశకం.
అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్య చంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలుగిచ్చేటువంటిది అదే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మమా అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకహ అని వివరించారు కదా గీతలో, అలా ఉన్నటువంటి అపాపకాశిని కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాపకాశిని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి? జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది? ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాపకాశిని శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్ని వర్ణిస్తున్నాడు అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటుంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు, ప్రకాశం నీదే కాదు మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా? అభితహ చాకసీహి, ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితహ అంటే అన్ని వైపులా అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి? అంటే మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. యస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట, ఏది భాషించుట? ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్లమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకు అభిచాకసీహి మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది. అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది, అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక తోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశం అని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయే. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలే ఉంటాయి. అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక తయానస్తనువ శంతమయా. ఇదొక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ, అది శంతమయా. శం తమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం. ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగల్లేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం.
దీనిని మించింది లేదు గనక శంతమయా అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి? శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా? ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలి అనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోను, ఆనందింపజేసే వాటిలోను, అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్నే చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువునా కూడా శాంతమయ అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతే లభిస్తుంది. వారి దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిరుగుతున్నా. ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయనే గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడు చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిచాకశీహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగాను లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడని భౌతిక స్థాయి నిర్వచనం చెప్పుకుని తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది? ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకశీహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి? అభిచాకశీహి, అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత, గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు? అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు, గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడట పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు? వెంటనే మనం స్థూలోపాసనలో ఇదేమీ తప్పులేదు, ఉపాసనా పరుడికి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది, అది కైలాసగిరి. కైలాసగిరియందు ఉండి అక్కడ నుంచి సుఖాన్ని తట్టి ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు. ఓ గిరివాస, కైలాసగిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే, అందుకు ఆయన గిరీశంత, కొండలయందు తిరిగేవాడు. ఆయన పేరు గిరీశుడు, గిరీశుడు అని. గిరియందున్నవాడు, కొండయందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు? మనకంటే ఎత్తైనవాడు, సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండ గుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికి అందేవాడే పరమేశ్వరుడు. అందుకు సర్వోన్నత స్థానములో, సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడు అనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నారు.
ఇందరిని ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీష్ అంతా సర్వోన్నతుడవైన స్వామి, నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నాడు గనకే అభితాకసిహి అని అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే కావాలి, వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని అఘోరా శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికి వెలుగును అందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళవాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్నే వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అనే అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే విభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసే పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్ ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడెవడో తెలిసే ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం, ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు, దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు అంత చదవనియండి, మనకేదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగిందే. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుణ్ణి జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుణ్ణి జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదిక అర్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడదే అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికి వచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, విహింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధనహేతువులండి, ఇవేవి అక్కర్లేదు అని అంటాడు. ఎప్పుడు? వాళ్ళ ఆవిడ పెట్టిన వంట తిని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ దారేషణ ధనేషణ పుత్రేషణ ఇవే ఎన్ని వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక.
ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు. అందుకు ఇవ ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఇవి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకునే వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి? నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, ఒక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నే విశ్రుణియామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదుల వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు, మాత్యజే తమ్మ విడిచిపెట్టరాదు, దేనిని నన్ను, మమ శరీరం గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారి గారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ మనం పట్టుబట్లు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా చెప్పండి? అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించే దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకు ఉండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలు నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం, ప్రసన్నతాభావాలు నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందున్నాడో ఆ జగత్తు. ఎవడి శరీరం వాడికి జగత్తు, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము ఇందులో ఉన్న జీవుడు ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత ధర్మభర్తృగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే. మరి ఈ చెయ్యి చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అన్నమాట, హింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు. అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడం ఇంకే ఉపాధి వస్తుంది, అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసినందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: ఈ ప్రయత్నం అనేటువంటివి ఎంత సాగినప్పటికీ కూడా అందుకోలేము. అందుకు ఉదాహరణ ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ లీలలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధ అవసరం. ఒక ప్రశ్న వేసేటప్పుడు మనం ఇంకొక వైపు జారిపోకుండా జాగ్రత్తగా వింటే అందులో ఉన్న సంకేతం అర్థమవుతుంది. అలాంటి నీ యొక్క దివ్యమైన ఈశ్వరత్వాన్ని, తవ ఐశ్వర్యం, నీ యొక్క దివ్యమైన ఈశ్వరత్వాన్ని నువ్వు ఎలా ప్రకటించావంటే అనలస్కంధ వపుషః. చాలా గొప్ప మాట వేశారండి. సంస్కృత భాషతో సాహిత్యంతో పరిచయం అయితే శివ మహిమ్న స్థితిలో వాడిన మంచి మంచి పదజాలాలకి మనం పులకించిపోతాం. ఎందుకంటే సాహిత్యం అనేది భావంతో ఎంత అందం ఉంటుందో భాషతో అంత అందం ఉంటుంది. అందుకే మనం ట్రాన్స్లేషన్ కానీ తెలుసుకుంటే నిజమైన పోయిట్రీని ఎంజాయ్ చేయలేం. నిజమైన కవిత్వాన్ని కేవలం అనువాదంతో ఆనందించలేం, శబ్దంతో ఆనందించాలి. అందుకే ట్రాన్స్లేషన్ అనేటువంటిది కవిత్వం యొక్క పూర్తి సౌందర్యాన్ని ఇవ్వదు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటి వచ్చిందంటే తెలుగువాడు కూడా వేమన శతకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చదువుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఆ కారణం చేత తెలుగు పదాల సౌందర్యమే మనకు తెలియదు. ఎక్కడ ఆంధ్రదేశపు నడిబొడ్డులో ఉన్న వాళ్ళు కూడా మా పిల్లాడు తెలుగు చదవలేడండి అని గర్వంగా చెప్పుకునే రోజుల్లో మనం ఉన్నాం. అమ్మ భాషకే ఇంత దుస్థితి అయితే అమ్మమ్మ భాషకి ఇంకెంత చెప్పాలా. అందుకు సంస్కృత భాష సొగసు గురించి నేను ఎక్కువ చెప్తే కొంతమందికి బధిర శంఖారావమే అవచ్చు. సరే, పక్కన పెడదాం. అనలస్కంధ వపుషః అనేది చాలా చక్కని మాట. స్కంధము అంటే చెట్టుకి కాండము, బోధ అంటారు. చెట్టు బోధ ఎలా ఉంటుందో ఆ విధంగా, స్తంభము వలె అన్నమాట. అనల అంటే అగ్ని, వపుషః అంటే శరీరం. పరమేశ్వరుడు ఎలాంటి దివ్య దేహంతో ఆవిర్భవించాడు హరికి బ్రహ్మకి మధ్యన అంటే అనలస్కంధ వపుషః, అగ్నిస్కంధ శరీరుడై వచ్చేట. ఎంత గొప్ప మాట చూడండి. అగ్నిమయమైనటువంటి స్తంభాకృతితో స్వామి ఆవిర్భవించాడు. ఈ కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. శివపురాణంలో, స్కాంద పురాణంలో, కూర్మ పురాణంలో, ఇలాంటి అనేక పురాణాల్లో చెప్పబడినటువంటి కథ ఇది. సృష్టికి పూర్వస్థితిలో అప్పుడు జలం మాత్రమే ఉన్నది. ఆ జలమునందు నారాయణుడు భోగిశయనుడే, శేషశయనుడే ఉండగా ఆ నాభీకమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడని, ఆ బ్రహ్మగారు కమలం నుంచి ఉద్భవించగానే తనంత తానే ఉద్భవించాను అనుకున్నాడు. ఆయన అనుకుని నేనే స్వయం భూని అనుకున్నాడు. అనుకుని కాస్త అలా విహరిద్దామని వచ్చేటప్పటికల్లా విష్ణువు కనబడ్డాడు. కనబడితే ఆయన ఏమనుకున్నాడు, తాను పుట్టిన తరువాత తాను విష్ణువును చూశాడు కనుక విష్ణువు తన తర్వాత పుట్టాడు అనుకున్నాడు. ఇదో అజ్ఞానం. దానితో ఆయన వద్ద వచ్చి, ఏన్నాయనా ఎవరు నువ్వు బాగున్నావా అంటే కూర్చోనాయనా అని అన్నట్ట. నేను నిన్ను వాత్సల్య భావంతో నాయనా అని అంటే నువ్వు నన్ను నాయనా అంటావేమిటి అంటే నువ్వు నాగన్నా చిన్నవాడివి నాయనా అన్నట్ట విష్ణువు. ఇప్పుడు ఎవరు ముందు ఎవరు వెనక, ఎవరు గొప్ప ఎవరు కాదు, ఇది మొదలైంది జగడం. ఈ జగడం కాస్త ముదిరి ముదిరి పరస్పరం వారి దగ్గర ఉన్నటువంటి శక్తిని వారు చూపించుకుంటూ అది వారి దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించగా దేవతలందరూ కూడా భయపడ్డారు. భయపడి ఇప్పుడు వీరిని ఏ విధంగా ఈ హరికి బ్రహ్మకి ఏ విధంగా పాఠం చెప్పడం అని ఆలోచించి ఆ పరమశివుణ్ణి వెళ్ళి ప్రార్థన చేశారు, కైలాసవాసి అయిన శివుణ్ణి. అప్పుడు ఆయన చూసి, ఈ సమయంలో వీరికి తత్వోపదేశం చేయడానికి ఏం చేయాలి, యుద్ధం చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేదాంతం చెప్తే వాళ్ళు వింటారా చెప్పండి. అందుకు ఆయన ఏం చేశాడంటే వెంటనే వారిరువురి నడుమ ఒక మహా అగ్ని స్తంభం వలె ఆవిర్భవించాడు. తనకు తుది లేదు, మొదలు లేదు. తుది మొదళ్ళు లేని ఓ తొలి వెలుంగు కంబమా, తొలి వెలుంగు కంబమా, మొదలు వెలుగు స్తంభముగా ఆయన ఆవిర్భవించాడు. వెంటనే వీరిరువురు, ఎప్పుడైనా మేమే ప్రతాపవంతుడమని రెండు దీపాలు అనుకుంటూ ఉంటే మధ్యలో సూర్యుడు వచ్చాడు అనుకోండి, వాటి పరిస్థితి ఎలా ఉంటుంది? అదేవిధంగా వీరిరువురు ఇదేదో మన మధ్యలో అనుకోకుండా ఆవిర్భవించింది, దీని యొక్క ఆద్యంతాలు మనం తెలుసుకోవాలని హరిబ్రహ్మలు ఇద్దరూ కూడా అనుకున్నారట. అనుకుని ఆద్యంతాలు తెలుసుకునేటప్పుడు, నువ్వు ఆదిని తెలుసుకో అన్నాడు విష్ణువుని బ్రహ్మ, నేను అంతాన్ని తెలుసుకుంటాను అని వీళ్ళిద్దరూ బయలుదేరి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిచ్ఛెత్తుం యాతవు. పరిచ్ఛెత్తుం అంటే ఒక కొలత ఉందని ఆ కొలతను చూడడానికి, చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అది పరిచ్ఛెత్తుం యాతవు. అలా బయలుదేరారు. అయితే అనలం, ఇక్కడ రెండు అనల వేశారు. అనల మనల స్కంధ వపుషః, ఇది కవిత్వంలో ఉన్న సౌందర్యం. అనలం అనలం. అనలం అంటే అగ్ని, అనలం అంటే నా అలం, అలం అంటే చాలడం, నా అలం అంటే చాలలేకపోయారు అని అర్థం. ఆ నలం వాళ్ళ ప్రయత్నం ఏమైంది, చాలలేకపోయింది, సమర్థత లేదా ప్రయత్నం అంటే తెలుసుకోలేకపోయారు, ఆది తెలుసుకోలేకపోయారు, అంతం తెలుసుకోలేకపోయారు. అప్పుడు వారిలో ఒక విధమైన పశ్చాత్తాపం కలిగింది. అది ఎలా కలిగింది అంటే, ముందు బ్రహ్మగారు ఏం చేశారు, ఆ కథ చూడండి ఎంత గొప్పగా ఉంటుందో, బ్రహ్మ హంస రూపంలో వెళ్ళాడు పైకి, విష్ణువు వరాహ రూపం ధరించి క్రిందికి వెళ్ళారు. మొదలు తెలుసుకోవడానికి విష్ణువు వెళ్ళాడు, అంతం తెలుసుకోవడానికి బ్రహ్మగారు వెళ్ళారు. అయితే ఇద్దరు రెండూ తెలుసుకోలేకపోయారు. కానీ బ్రహ్మగారు ఏమిటి, ఎలాగైనా సరే అబద్ధం ఆడైనా గెలుద్దాం అనుకున్నారు. ఇప్పుడు దొంగ మార్గంలోనైనా గెలుపు సాధించాలి అనేటువంటి లక్షణాలు కనిపిస్తాయే, అలాంటి లక్షణం అన్నమాట. అబద్ధమాడైనా గెలుద్దాం అనుకున్నారు, అయితే అబద్ధానికైనా సాక్ష్యం ఉండాలి కదండి. అందుకు ఎవరు సాక్ష్యం ఉంటారా అని చెప్తే, ఒక మొగలి రేకు ఒకటి పడుతూ కనిపిస్తున్నదిట. కనిపిస్తుంటే బ్రహ్మగారు చూసి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. నేను శివుడి నుంచి వస్తున్నాను అన్నది. శివుడి నుంచి వస్తున్నాను అంటే శివుడి శిరస్సు నుంచే కదా, సాధారణంగా పువ్వులు వేసేది అది. కనుక నువ్వు శివుడి శిరస్సు మీద ఉన్నావా అని అడిగితే, ఎక్కడున్నానో నాకు తెలియదు, మొత్తం మీద శివుడిపై అర్పింపబడిన దానను జారి పడుతున్నాను, శివుడికి ఇచ్చాం ఆయన శిరస్సు మీద పెట్టామా అంటే, మనం ఒక కొలత పెట్టుకుని శిరస్సు మీద పెడతాం కానీ ఆయన స్వీకరిస్తాడు, అది ఎక్కడికి తీసుకుంటాడో దానికి కూడా తెలియదు, అది ఎక్కడి నుంచి పడిందో దానికి తెలియదు, మొత్తం మీద ఆయనకు అర్పింపబడి ఆయన నుంచి జారి పడుతున్నానని తెలుసు, కానీ ఆయన శిరస్సు అని నేను చెప్పలేను అన్నది. పైగా ఎప్పటి మొగలి రేఖ ఇది, ఇది ఒక పెద్ద రహస్యం. అందుకే కొంచెం విజ్ఞాన శాస్త్రంతో మనకు పరిచయం ఉంటే పురాణ కథలు అలా విడిపోతాయి సందేహాలన్నీ కూడా. ఈ కథలో అర్థం తెలుసుకోలేక అనేక మంది పురాణ నిందకులు ఎలా బయలుదేరి మాట్లాడారంటే, అప్పటికి సృష్టి ఆరంభం కానప్పుడు మొగలి రేపు మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి అన్నారు. దేవతా సృష్టి అంటే పోనీ జరిగింది, మొగలు రేఖ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, శివుడు చూపించినది ఏదో ఒక కాలానికి సంబంధించిన స్వరూపాన్ని చూపించలేదు ఆయన, అనంతకాల పరివ్యాప్తమైన తన పరమ చైతన్యాన్ని ఎదురుగా చూపిస్తున్నాడు. ఈ అనంతకాలంలో ఏ యుగాల నాడు ఏ కల్పాల నాడు అర్పించబడ్డటువంటి మొగలు రేఖో జారుతుంది. ఇది ఎలాంటిదండి అని అంటే, ఇప్పుడు కొంచెం విజ్ఞాన శాస్త్రంతో మీరు చూస్తే, ఒక నక్షత్రం యొక్క కాంతి భూమికి చేరడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో ఆ నక్షత్రం ఒకసారి మరణించవచ్చు, డెడ్ స్టార్స్ అని ఉంటాయి, ఆ నక్షత్రం మరణించవచ్చు కానీ ఆ వెలుగు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుందిట. అంటే అర్థం, వెలుగు బయలుదేరిపోయింది, ఆ బయలుదేరిన వెలుగు మనకు కనిపించవచ్చు, ఆ నక్షత్రం ఉందో లేదో కూడా మనకు తెలియదు. అందుకు ఈ అనంత కాలంలో వాటి ప్రయాణములేవో మనం చెప్పలేం. అలాగే ఈ మొగలు రేకు ఎప్పటిదో ఈయన వెళుతూ ఉన్నాడు తెలుసుకోవడానికి, ఆ మొగలు రేకు కూడా నేను అర్పించబడ్డదా ఇలా వస్తున్నాను అని చెప్పింది. అయితే ఒకటి చేసే, నువ్వు తలమించి వచ్చావని, నేను తలదాకా వచ్చి నేను తెచ్చానని, నేను శివుడి యొక్క కొనను కనుక్కున్నానని చెప్తాను, సాక్ష్యం చెప్పని, నాలుగు తలకాయలు వేసుకున్న సృష్టికర్తే తన సహాయం అడిగితే కాదని అనగలదా, సరే అని ఒప్పుకున్నది. వెంటనే విష్ణువుని పిలిపించి నేను గెలిచానన్నాడు, నేను ఓడిపోయానన్నాడు, ఆయన సత్యాన్ని ఒప్పుకున్నాడు, నేను గెలిచాను సాక్ష్యం ఇది అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆ బ్రహ్మని శిక్షించాడని, అప్పటి వరకు బ్రహ్మకి ఐదు ముఖాలు ఉండేవని, ఐదు ముఖాలు పరమేశ్వరుడికి ఎప్పుడు ఉంటాయి, పంచముఖుడు ఆయన, ఐదు ముఖాలు అంటే నాలుగు దిక్కులు చూసేవి నాలుగు ముఖాలు, అందరూ నాలుగు దిక్కులు చూస్తూనే ఉంటారు కానీ ఊర్ధ్వం ఉన్నదే, ఊర్ధ్వ దృష్టి అది ఉన్నవాడు పరమేశ్వరుడు ఒక్కడే. బ్రహ్మని తయారు చేసి ఐదు ముఖాలు కూడా ఆయన ప్రసాదం చేశాడు, నీకు కూడా ఊర్ధ్వ దృష్టినిచ్చానయ్యా అని. కానీ ఆ ఊర్ధ్వ దృష్టి అతీతమైన పరతత్వాన్ని తెలుసుకోవడం బదులు నెత్తి మీద కళ్ళొచ్చే అన్నట్లుగా ఆ ఊర్ధ్వ దృష్టి కాస్త ఆ గర్వాన్ని పెంచడానికి పనికొచ్చింది వాడికి. అందుకు ఆ శిరస్సుతోనే ఈశ్వరుడు అబద్ధం ఆడాడు. అప్పుడు ఈశ్వరుడు, నాయన నీకు అనవసరంగా ఇచ్చే నీ తల, ఇది నువ్వు ఉండకూడదు అని చెప్పి ఆ తలను లాగేసేట. ఆ విధంగా బ్రహ్మ యొక్క శిరస్సుని ఛేదించాడు పరమేశ్వరుడు, ఈ విధంగా శిక్షించాడు. అప్పుడు వీరిరువురు కూడాను వినయంతో స్తోత్రం చేస్తే ఆ దివ్య లింగం నుంచి తన అపూర్వమైన స్వరూపాన్ని చూపించాడు పరమేశ్వరుడు. అందుకే పరిచ్ఛెత్తు వ్యాతవు అనల మనల స్కంధ వపుష తతో, అటు తర్వాత భక్తి శ్రద్ధాభర గురు గృణద్భ్యాం, మంచి మాట ఇదొకటి, భక్తి శ్రద్ధాభర గురు గృణద్భ్యాం. వెంటనే వారు అప్పుడు తెలుసుకున్నారు, అంటే ముందు అహంకరించి తుది మొదళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నించిన వారికి తుది మొదళ్ళు ఎప్పుడైతే తెలియలేదో అప్పుడు వారికి కలిగింది భక్తి శ్రద్ధ. ఇది చాలా విశేషం, భగవంతుడి పట్ల మనకి జ్ఞానము కలగడం అనేటువంటిది చాలా అసాధ్యం. ఎటువంటి జ్ఞానం కలగచ్చు అంటే ఆయన దేనికి అందడు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది తప్ప ఆయన ఇది అని నిర్ధరించే జ్ఞానం మాత్రం మనకు కలగదు. ఆయన అందడు. అందువల్ల మనకి కావలసింది ఏమిటంటే భక్తే తప్ప ఆయన్ని కొలిచి నిర్ధారించి చెప్పేటువంటి బుద్ధిశక్తి మనకు లేదు. అందుకు భక్తి శ్రద్ధ, భక్తి శ్రద్ధ ఈ రెండిటితో కూడిన మనస్సు, భర అంటే బరువు, దానితో నిండిపోయింది ఈ నిండిపోయిన బరువు. గురు అన్నా బరువనే, అందుకే భక్తి శ్రద్ధ భర గురు అన్నారు. అంటే భక్తి శ్రద్ధలతో నిండిపోయిన బరువుతో గురునద్భ్యాం నిన్ను స్తోత్రం చేశారయ్యా వారు. అప్పుడు నువ్వు వారి ముందు స్వయం తస్థేతాభ్యాం వారి ముందు నువ్వు గోచరించావు, ఎలాగో పంచముఖుడై గోచరించావు అని తవ కిమను వృత్తిర్న ఫలతి. దీనికి అర్థం చెప్పుకుందాం. ఇక్కడ ఈ కథ నేను చెప్పేటప్పుడు పరమేశ్వరుడి ఔన్నత్యం గన్న, అయ్యో వీళ్ళిద్దరిని తగ్గించి చెప్పారే ముగ్గురులో ఎవరెక్కువ అనే ప్రశ్నలు అప్పుడే మొదలైపోయి ఉంటాయి. ఎందుకంటే మనకు సాధారణంగా ఒక పురాణ కథ చెప్పేటప్పుడు వక్ర దృష్టిగా వెళుతుంటుంది మనస్సు, నెగటివ్గా థింక్ చేయడానికి ముందు సిద్ధమవుతుంది మనస్సు. కీడించి మేలించమన్నారు సరే, కానీ ఎప్పుడూ కీడే ఉంచుతూ ఉంటాం మనం, అదో ప్రారంభం. అందుకు ఇక్కడ పరమశివుడు ఇందులో చూపిస్తున్న తత్వాన్ని మరిచిపోయి బ్రహ్మ ఎక్కువ, విష్ణు ఎక్కువ, శివుడు ఎక్కువ అని అనవసర గొడవ. కానీ నిజానికి పురాణంలో గొప్ప మాట చెప్పాడు, క్వచిద్ బ్రహ్మ క్వచిద్ విష్ణు క్వచిద్ రుద్ర ప్రశస్యతే. పురాణముల్లో ఒకతోడు బ్రహ్మ ఎక్కువగా కనబడతాడు, ఒకతోడు విష్ణు ఎక్కువగా కనిపిస్తాడు, ఒకతోడు రుద్రుడు ఎక్కువగా కనిపిస్తాడు. ఎవరు పనుస్తే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. అందుకోసం ఎక్కువ తక్కువలు వాళ్లలో ఏమీ లేవు. అయితే ప్రపంచానికి ఒక తత్వాన్ని చెప్పడానికి వారు కూడాను ఈశ్వర మాయ చేత ఆవృతమైనట్లుగా ప్రవర్తిస్తారు. కానీ వెంటనే శివుడు శివపురాణంలో చెప్పేది త్రిధాభిన్నాస్మి, నేనే మూడయ్యానని చెప్పాడు. అందుకు ఆ పరమేశ్వర తత్వం ఎప్పుడూ ఒక్కటే. ఇక్కడ మనం గ్రహించవలసిన రహస్యాలు చాలా ఉన్నాయి. ఈశ్వరు లీలలలో అద్భుతమైన తాత్విక సంకేతాలు ఉన్నాయి. అందుకే ఈశ్వర లీలలు త్రిపురాసుర సంహారం కానివ్వండి, అలాగే హాలాహల భక్షణం కానివ్వండి, గంగావతరణం కానివ్వండి, నటరాజ లీల కానివ్వండి, ప్రతి లీల వెనకాల ఒక అద్భుతమైన తత్వ సంకేతాలు ఉన్నాయి. అందుకే శివతత్వం పాశ్చాత్యుల్ని కూడా ఆకర్షించింది భారతీయ వైదిక సిద్ధాంతం వైపు. అలాంటి అపూర్వమైన తత్వ సంకేతాలు దాచుకున్నటువంటిది ఈశ్వర లీల. అసలు ఆయన హంసగా మారడం, ఈయన వరాహంగా మారడంలోనే ఒక రహస్యం మనకు గోచరిస్తుంది. ఇది మనం ఇప్పుడు గమనించవలసిన అవసరం ఉంది. పరమేశ్వరుడు ఎవరు అంటే కాలాగ్ని రుద్రుడు అనే పేరు. ఎందుకంటే విశ్వవ్యాపకమైన చైతన్యం రెండు విధములుగా వ్యాపించి ఉంటుంది. విశ్వం ఎప్పుడూ కూడాను 4 డైమెన్షన్స్ అంటారు, 4 డైమెన్షన్స్తో ఉంటుంది. అంటే మనం ఏ వస్తువైనా 3 డైమెన్షన్స్ అనేది చెప్తాం మనం, కానీ 4th డైమెన్షన్ ఇస్ టైం అన్నారు. అందుకు 4వ డైమెన్షన్ ఏంటంటే కాలము. ఈ 4 కలిసి ఉంటాయి ప్రతి మనం చూసే విశ్వం అంతా కూడా. అందుకే టైం అండ్ స్పేస్ ఈ రెండు కూడా 4 డైమెన్షన్స్తో కలిసి ఉంటాయి. కాలము దేశము కలిపి విశ్వం, అది విశేషం. అందుకే విశ్వం విష్ణు వషట్కార భూతభవ్య భవత్ ప్రభు అని చెప్పారు. ఇది కాలాన్ని అది దేశాన్ని తెలియజేస్తుంది. ఈ రెండిటి యందు వ్యాపించినది ఈశ్వరత్వం ఒక్కటే. ఆ ఈశ్వరత్వం ఎంతటిది నిర్ధారించడానికి ప్రయత్నించండి, మీరే మీకే తెలుస్తుంది. విశ్వమంతా ఈశ్వరుడున్నాడు అంటే విశ్వం ఎంతుంది ఏమని చెప్పగలమండి? విశ్వం మన కంటికి కనిపించే విశ్వం కొంత, కంటికి కనిపించని విశ్వం ఎంతో, కంటికి కనిపించే దాంట్లో కనిపించకుండా ఉన్నదెంతో. కనుక విశ్వం యొక్క విస్తృతి మనకు అంతు పట్టదు. అలాగే విశ్వం దేన్ని ఆధారం చేసుకుని నడుస్తోంది? కాలాన్ని ఆధారం చేసుకుంది. కాలం యొక్క విస్తృతి మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అర్థం కాదు ఊరుకుంటామా? ఊరుకో, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ప్రతిదానికి కొలత పెట్టడానికి ప్రయత్నిస్తాం. అందుకే కాలాన్ని కొలత పెట్టి చూడడానికి చూస్తాం, అదేవిధంగా దేశాన్ని కొలత పెట్టి చూడడానికి చూస్తాం. కానీ టైం అండ్ స్పేస్ రెండు పరిధులకి అతీతమైన వాడు పరమేశ్వరుడు, అది ఇక్కడ చూపిస్తున్నాడు. అపరిచ్ఛిన్నమైన ఈశ్వరతత్వాన్ని ప్రతిపాదించడమే ఇందులో గొప్ప విషయం. కానీ ఇందులో ఎవరెక్కువ ఎవరు తక్కువ అని చెప్పేది కాదు. ఈశ్వరుడు ఒక్కడే, బాగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు ఎప్పుడైనా ఒక్కడే, అతడే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన మహాతేజస్సు. అదే శివమహిమ్న స్థుతిలో చెప్పబడుతున్న పరమేశ్వర తేజస్సు, అది మహాలింగంలో చూపించబడుతున్నది. ఈ లీలని ఎందుకు మొదలు చెప్పారన్న దాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం కొద్దిసేపట్లో. ఈ మహాలింగం దేనికి సంకేతమైన కాలాగ్ని రుద్రతత్వము. ఈ కాల అగ్నిలో ఎన్ని ఎన్ని కబళించుకుపోయాయో ఆలోచించండి, ఎంత గతం వెళ్ళిపోయింది. గతం గురించి ఆలోచిస్తే నిన్న మనకి తాజాగా అనిపించిన సమయం ఈ రోజుకి అప్పుడే పాతబడింది. ఇవాళ ఇప్పుడు తాజాగా అనిపిస్తున్నది రేపటికేమవుతుంది, ఈ రేపు ఎల్లుండికేమవుతుంది. ఎంత కాదన్నా మనం నీ గతం గురించి చెప్పవయ్యా అంటే మహామహా పైకి వెళ్ళి నా పుట్టుక, ఇంకా నా తాతల పుట్టుక, నా ముత్తాతల పుట్టుక అని వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఎంత మేరకు వెళతాం, ప్రయత్నించండి. ఇంకా ఇంకా చరిత్ర తవ్వితే కంకాళాలు బూడిదలు దొరుకుతాయి తప్ప గతం గురించి ఏం తెలుసుకోగలం. కనుక వర్తమానం అనే బిందువు మీద నిలిచిన మన వెనక ఉన్నటువంటి గతం అంతుపట్టనిది. ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు సాగుతుందో తెలియదు ఈ కాలం కానీ ఈ విశ్వం కానీ. అలాగే భవితవ్యం రేపు చూద్దామండి, ఎల్లుండి చూద్దాం అని 99 ఏళ్ళు దాటిన వాడు కూడా అంటాడు. అంటే వాడికి రేపు మీద అంత నమ్మకం, చాలా సంతోషం ఉండాలి. పరమేశ్వరుడు ఆ మోహమే కప్పకపోతే ప్రపంచం నడుస్తుందా అని కప్పుతాడు. అయితే ఈ రేపు అనే దానికి ఏది పరిమితి, ఎంత దాకా ఉన్నది, అంచనాకు అందుతుందా? మనం గతాన్ని జ్ఞాపకాల రూపంలో తవ్వుకుంటాం, భవిష్యత్తుని ఊహల రూపంలో అంచనాల రూపంలో అందుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ రెండూ చివరికి అసాధ్యమవుతాయి, అవునా లేదా? కానీ అసాధ్యం నూరుకోం, చేస్తూనే ఉంటాం. అదే ఆశ్చర్యం. అహన్యహని భూతాన్ని గచ్చంతి హయమాలయం శేషాస్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యం ఇతపరం అన్నాడు భారతంలో ధర్మరాజు. రోజు రోజుకి బోలుడు మన ముందే వెళ్ళిపోతూ ఉన్నాయి హిమాలయానికి, అయినా మనం శాశ్వతం అనుకుంటూ ఉంటాం. అంతకన్నా ఆశ్చర్యం ఏముంది అన్నాడు. సృష్టిలో పెద్ద ఆశ్చర్యం అదే అదే అని చెప్పారు. అందుకే కాలం యొక్క స్వరూపం అంతుపట్టదు. ఒక బిందువు దగ్గర ఉన్నాం గనక మరో రెండు బిందువులు తెలుసుకోవాలని చూస్తున్నాం. కానీ నిజానికి కాలం గతానికి వర్తమానానికి భవిష్యత్తు అనే వాటిలో ఏమడనది అనంతమైనటువంటిది. అందుకే పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం అనంతం అని చెప్పారు. ఆ అనంతమైన పరిపూర్ణమైన, అందుకే కొలత కందని వాడు కొరత లేనివాడు పరమేశ్వరుడు. కొరత లేనివాడు అంటే పరిపూర్ణుడు, కొరత కందని వాడు ఆయన. అందుకే ఆ పరిపూర్ణమైన అనంతమైన ఆ ఈశ్వర తత్వాన్ని మనం పరిధిలో విధించలేము. ఆ తత్వం ఇందులో సింబాలిక్ సంకేతంగా కనిపిస్తుంది మనకి. అందుకే గతాన్ని మొదలు తెలుసుకోవడానికి ప్రయత్నించి వెళ్ళాడు ఎవరు, విష్ణు. ఏ రూపంలో? వరాహ రూపంలో వెళ్ళాడు. ఈ వరాహ రూపంలో వెళ్ళేటప్పుడు తవ్వుకుంటూ వెళ్ళాడా లేదా? మనం గతాన్ని తవ్వుకుంటూ వెళతాం. ఈ గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞే ఇక్కడ వరాహ రూపంలో చెప్పబడింది. అలాగే భవిష్యత్తు మించి భవిష్యత్తు వైపు ఎలా వెళతాం, ఎగురుకుంటూ వెళతాం. ఊహల రెక్కలతోనూ అంచనాల రెక్కలతోనూ ఆశల రెక్కలతోనూ భవిష్యత్తు వైపు ఎగురుకుంటూ వెళతాం. అందుకే హంస రూపంలో వెళ్ళాడు బ్రహ్మదేవుడు. ఇది సంకేతం. ఆ కాలాగ్ని రుద్ర తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ బ్రహ్మ విష్ణువులు హంస వరాహ రూపాలతో వెళ్ళడంలో ఉన్న సంకేతం అది. అలాగే విశ్వానికి పరిధి పెట్టడానికి ప్రయత్నించేవి సృష్టి స్థితి రెండు. ఈ రెండు ప్రజ్ఞలు, సృష్టి మొదలయ్యింది అనేది, స్థితి సాగుతోంది అనేటటువంటిది. కనుక ఈ రెండు ప్రజ్ఞలు ఉన్నాయే, ఈ రెండు ప్రజ్ఞలు ప్రతివాడిలోనూ ఉంటాయి. ఎందుకంటే వస్తువును సృష్టించడం, దాన్ని కాపాడుకోవడం, ఈ రెండు ప్రజ్ఞలు విశ్వానికి సంబంధించినవి. కానీ ఈ విశ్వం కొరత కందనప్పుడు ఈ రెండు ప్రజ్ఞలు మాత్రం ఒదుగుతాయా దాంట్లో? అందుకు ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే ఈ రెండు విధములైన ప్రజ్ఞలు ప్రతివాడిలో ఉంటాయి. ఆ ప్రజ్ఞలకు సంకేతమే ఇక్కడ ఈ రెండు. ఈశ్వరతత్వం అనలస్కంధ వపుషః అని చెప్పబడుతున్నది. అందుకు అగ్నిమయమైన తత్వాన్ని గ్రహించడానికి వెళ్ళిన ఈ రెండు ప్రజ్ఞలకు ఆయన అంతుపట్టలేదు. అది ఇందులో ఉన్న సంకేతం. ఈ సంకేతాన్ని తెలుసుకోవాలి. అనంత కాలస్వరూపుడైన పరమేశ్వరుడు ఆయన మహాకాలుడు అని చెప్పారు. ఇప్పుడు అగ్నిలో ఎక్కడి నుంచి మీరు చిన్న అగ్ని కణాన్ని తీసినా ఆ అగ్ని యొక్క పూర్ణ లక్షణం అందులో ఉన్నట్లే. మనం ఏ క్షణాన కూర్చున్నా ఆ క్షణంలోనే పరమేశ్వరుని స్మరిస్తే చాలు, మహాకాలుడు ఆ కాలంలోంచే మనల్ని అనుకూలిస్తాడు. ఎందుకంటే ఎవడైనా సరే కాలం అనుకూలించాలనే కదండి తాపత్రయపడతాడు. టైం బాగోలేదండి అనడం ఇవన్నీ దేని నుంచి వస్తున్నాయి, కాలం అనుకూలించాలని. మరి కాలం అనుకూలించాలంటే కాలకాలుడు అనుకూలిస్తే చాలు. అందుకు అపరిచ్ఛిన్నమైనటువంటి కాలస్వరూపుడు పరమేశ్వరుడు. అందుకు కాలాగ్ని రుద్రతత్వం ఈ దివ్యమైనటువంటి ఈ అగ్ని స్తంభాకృతిలో మనకు గోచరిస్తున్నటువంటిది. అలాగే మరి యొక్క సంకేతం కూడా ఇందులో మనకు యోగపరమైన ఒక రహస్యం కనిపిస్తుంది. నిజానికి అగ్ని స్తంభం ఎక్కడుంది అంటే ప్రతివారి యొక్క దేహంలో మధ్యలో సుషుమ్నానాడి అని ప్రధానమైన నాడి ఉంటుంది. ఇది యోగశాస్త్రపరమైన సంకేతం చెప్తున్నాను. ప్రతిదానికి ఈ విధమైన సంకేతాలు ఉంటాయి. సుషుమ్నానాడి ప్రధాన నాడి, దాంట్లోనే మన యొక్క మనస్సు ప్రాణశక్తి ఆధారపడి ఉంటుంది. అందుకు దానిని దానయందు దృష్టి నిలిపి యోగి ప్రాణాయామ సాధన చేస్తాడు. ఆ సాధన చేసినప్పుడు ప్రధానంగా మూడు నాడులు వాడతాడు, సుషుమ్నకి ఇటు ఉన్న నాడి అటు ఉన్న నాడి, ఆ రెండు ఆ నాడులే ఇడ పింగళ అనేటువంటిది. యోగ శాస్త్రంలో ఇడానాడికి పింగళానాడికి అధిదేవతలు బ్రహ్మ విష్ణువు. సుషుమ్నాడి సర్వమును లయం చేసుకునేటువంటి నాడి, అది ప్రధానంగా మనకి ప్రాణశక్తికి ఆధారమైనటువంటిది. అందుకు ఆ ప్రాణశక్తి సుషుమ్నాడి అనేటువంటిది ఏదుందో దాన్ని మనం శోధించడానికి ఇడా పింగళలు ఉపయోగించినా అది క్రమంగా కొంతమేరకే ఇడా పింగళలు వెళ్ళగలవు, కానీ సుషుమ్నాడి యొక్క అంతునవి తెలుసుకోలేవు. దాని అంతు సహస్రారం వరకు ఉన్నది, సహస్రారం వరకు ఇడా పింగళలు వెళ్ళవు. కానీ నిజానికి సహస్రారం ఇక్కడతో పూర్తి కావడం లేదు, బ్రహ్మాండానికి ఉపరి ఉంది దివ్య సహస్రారం, అది మహాకైలాసం, అక్కడికి ఇది కనెక్ట్ చేయబడి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది ఒక రహస్యం. అందుకు ఈ సంకేతం ఇక్కడ మన శరీరంలోనే అటు ఇడ ఇటు పింగళ మధ్యలో ఉన్న సుషుమ్నాడి. అందుకే ఈ ఆవిర్భవించినటువంటి అగ్నిస్తంభానికి అటు బ్రహ్మ ఇటు విష్ణువు ఉండి నమస్కరించినట్లుగా లింగోద్భవమూర్తిని చెక్కుతారు. ఇది మనకు యోగపరమైన సంకేతం. రెండు, మొగలు రేకు జారడం, ఇది చాలా విశేషం. మొగలు రేకు జారిందా లేదా అనేది అటు పెట్టి మొగలు రేకు జారుతున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మొగలి పువ్వు రేకు రేకులుగా ఉండి పడుతూ ఉంటుంది ఆకాశంలో, ఎక్కడి నుంచైనా మొగలి పువ్వు పడుతూ ఉంటే ఎలా ఉంటుంది, అది తిన్నగా ఒక రాయి వచ్చినట్టు పడదు, అది అటు ఇటు కదులుతూ కదులుతూ వచ్చి పడుతుంది. ఆ పడినప్పుడు అది ఎక్కడ పడుతుందో దానికి తెలియదు, అవునా లేదా? అసత్యం యొక్క స్వరూపం ఇలా ఉంటుంది, అది దానికి ఒక లక్ష్యం ఒక నిర్దేశం లేదు, అది వెళుతుందో దానికి తెలియదు. పైగా అసత్యం అంటేనే ఊగిసలాట, తాను అబద్ధమాడుతున్నా తన అంతరంగం చెప్తుంది రే అబద్ధమాడుతున్నామని. కాబట్టి అటు ఇటు ఊగడమే అసత్యం యొక్క లక్షణం. కనుక మొగలి రేకు అనేటువంటిది అసత్యానికి సంకేతం. ఎంత బ్రహ్మదేవుడైనా అసత్యాన్ని ఆశ్రయిస్తే ఈశ్వరుడు ఆగ్రహానికి గురవుతాడు, అది ఇందులో ఉన్న సంకేతం. అసత్యాన్ని ఆశ్రయించిన వాడు ఈశ్వరానుగ్రహానికి యోగ్యుడు కాడు అనడం దీనిలో ఉన్నటువంటి సంకేతం. ఇవి మనం గ్రహించవలసింది, పాజిటివ్ యాటిట్యూడ్. అంతేగాని ఇది పట్టుకుని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువని పట్టుకుని మళ్ళీ తలంతా పిచ్చి చేసుకోమని కాదు. అందుకే పూర్వపు రోజుల్లో అంటే కలి ముదరక ముందు బుద్ధులు ఎలా ఉండేవంటే పాజిటివ్గా ఆలోచించేవారు. కలి ముదురుతున్న కొద్దీ నెగటివ్ థింకింగ్ పెరుగుతూ ఉంటుంది, ప్రతి దానిలో నెగటివ్. విడిపోవడానికి, విడగొట్టడానికి, దెబ్బలాడడానికి ప్రయత్నించడం కలి యొక్క లక్షణం. అందుకోసం మనకి కలి ముదురుతున్న కొద్దీ ఎంత కలుపుదామని ప్రయత్నిస్తున్నా అన్ని విభేదాలు వస్తాయి. అందరినీ కలుపుదామని శంకరులు అద్వైతం అని పట్టుకొచ్చి సమన్వయం చేస్తే మళ్ళీ ఆయన్ని ప్రతిపక్షంలో పెట్టుకొచ్చి మరో రెండు శాఖలు బయలుదేరి మళ్ళీ కొట్టుకుని మళ్ళీ విడిపోవడం మనం చూస్తున్నాం. అందుకే కలుపుదామని ప్రయత్నించిన వాడిని కూడా విడగొట్టి మళ్ళీ దెబ్బలాడుకునే యోగి లక్షణం. అందుకే ఎవడికి వాడు కలి లక్షణాన్ని దూరం చేసుకుని భేద దృష్టితో చూడద్దు. కొన్ని చోట్ల విష్ణువు యొక్క పారమ్యం చెప్పి శివుడు ఆయన దగ్గర దాసుని వలె వర్ణిస్తాడు, కొన్ని చోట్ల శివపారమ్యం చెప్పి విష్ణువు దాసుని వలె వర్ణిస్తాడు. అంత మాత్రమే వాళ్ళిద్దరూ ఎక్కువ తక్కువనేమీ భావించరు. ఇద్దరు సంగీత విద్వాంసులకు సన్మానం చేస్తున్నప్పుడు ఒక సంగీత విద్వాంసుడికి అందులో ప్రధానంగా సన్మానం చేసినప్పుడు సంస్కారం ఉన్న మరో సంగీత విద్వాంసుడు ఈయన మహానుభావుడు అండి నమస్కారం చేస్తాడు. అంత మాత్రం చేత ఆయన తగ్గిపోను లేదు. మరి వీళ్ళకే ఇలా ఉన్నప్పుడు ఆ ఈశ్వరతత్వంలో అలా ఉంటుందా? ఇది మనం తెలుసుకోవాల్సిన కొన్ని కనీసపు అవగాహనలు. భారతీయ పురాణ వాంగ్మయాన్ని ముట్టుకునే ముందు ఒక విస్తృతమైన ఒక సమన్వయమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి, వాటిలో ఉన్న యోగ సంకేతములన్నీ గ్రహించాలి. అందుకు పరమేశ్వర ఎప్పుడైతే అహంకరించి నీకు కొలత తెలుసుకుందామని ప్రయత్నించారో వారి బుద్ధులు ఫలించలేదు, వాళ్ళు తెలుసుకోలేకపోయారు సరికదా. కొలత విధించాలనేటువంటి తాపత్రయంతో అబద్ధాన్ని ఆశ్రయించి అది అహంకార జనితమే. తాను గెలవాలి అనుకోవడం వల్ల కదా అహంకారం వచ్చింది. అందుకు అహంకారాన్ని ఆశ్రయించి తన వాదాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నించి అసత్యాన్ని పట్టుకుని నిలబడాలని ప్రయత్నించిన బ్రహ్మదేవుణ్ణి శిక్షించావు స్వామి అని. అందుకే అహంకారం ఉన్నదే అది తాను తప్పని తెలిసిన దాన్ని కూడా ఒప్పుగా దాని మీదే నిలబడి ప్రతిపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రజ్ఞని ఇక్కడ తిరస్కరిస్తున్నారు. అందుకే పరమేశ్వరుడు దేనికి సంతోషిస్తాడంటే ఈ అహంకరించినంతసేపు ఆయన అంతుబట్టలేదు, పైగా శిక్షించాడు కూడా. అహంకారాన్ని వదిలి భక్తి శ్రద్ధాభర గురు గురునద్భ్యాం, అది గొప్ప విశేషం ఇక్కడ చెప్తున్నాడు. భక్తి శ్రద్ధలతో నిండిన మనస్సుతో ఎప్పుడైతే నిన్ను ఆశ్రయించారో అప్పుడు వారికి నువ్వు తన యొక్క అనుగ్రహ స్వరూపాన్ని చూపించావు. వారి ముందుకు వచ్చాడు అప్పుడు ఆయన, వచ్చి తన యొక్క అనుగ్రహ స్వరూపాన్ని చూపించి అసలైన తత్వాన్ని చూపించి ఆ తత్వంలోని వారే మీరు కూడా అది తెలుసుకోండి. మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవడం వల్ల నన్ను కూడా పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు మీలో ఉన్నటువంటి అపరిమితమైన నా ఈశ్వరత్వాన్ని మీరు గ్రహించినప్పుడు మీకు చిక్కే లేదు అని బోధించాడు. అందుకు చిట్ట చివరికి గొప్ప మాట చెప్తున్నాడు, తవ కిమను వృత్తిర్న ఫలతి, అంటే నీయందు అనువృత్తి చూపించేవారు ఏ దివ్య ఫలాల్ని పొందరయ్యా అని అడిగాడు. అంటే పరమేశ్వరుని యందు ఎవరు అనువృత్తి చూపిస్తారో వారికి అన్ని ఫలములు లభిస్తాయి అంతే. అనువృత్తికే దివ్య ఫలం లభిస్తుంది కానీ అహంకారానికి లభించదు. ఇక్కడ అనువృత్తి అని గొప్ప మాట వేశారు, ఇది విశేషం. అనువృత్తి, వృత్తి అంటే ఏమిటి? జాబ్ అని కాదు అర్థం ఇక్కడ. వృత్తి అంటే వర్తనము, వర్తించుట అని, ప్రవర్తించుట. ఇప్పుడు అర్థం ఏంటుంది? బిహేవియర్ అనండి ఏదండి. వృత్తి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. మన చేతికి వృత్తి ఏమిటి? ఏదైనా చెయ్యడం, దాని వృత్తి. తలకి వృత్తి ఏమిటి? ఆలోచించడం, దాని వృత్తి. కంటికి వృత్తి ఏమిటి? చూడడం, దాని వృత్తి. అలాగే చెవికి వినడం, దాని వృత్తి. అయితే ఈ వృత్తులన్నీ ప్రతివాడికి ఉన్నాయి, అవునా లేదా? ఈ వృత్తులతో ఎన్నో వృత్తులు చేస్తున్నాం మనం. కానీ ఈ వృత్తులు ఈశ్వరునికి అనువృత్తి కావాలి. అంటే ఇవి ఈశ్వరుణ్ణి అనుసరించి ఉండాలి. అను అంటే అనుసరించుట, అనుసరించుట అంటే ఆయనకి అభిముఖంగా వెళ్ళుట, ఆయన వైపు వెళ్ళుట, అనుసరించడం. అందుకు మన వృత్తులన్నీ ఆయన వైపు వెళ్ళడాన్ని అనువృత్తి అంటారు. ఈ మాటనే మనకి భక్తి అనే అర్థంలో చెప్పుకోవచ్చు. భక్తి అంటేనే అనువృత్తి. అందుకు తవ కిమనువృత్తిర్న ఫలతి, నీ యందు భక్తి ఉన్నటువంటి వాడికి ఏది ఫలించదు చెప్పు అన్నాడు. అందుకే భగవంతుణ్ణి వశ్యం చేసుకోవడానికి ఏకైక సాధన భక్తి ఒక్కటే. అందుకు భక్తి శ్రద్ధాభరగురుణద్భ్యాం, భక్తిలో తర్కాలు, అర్పణం తప్ప తర్కం లేదు. అందుకు అహంకారం లేని అర్పణకి మాత్రమే పరమేశ్వరుడు వశ్యుడవుతాడు. అందుకు భక్తి వశ్యుడు పరమేశ్వరుడు. ఆ మాట ఆ పరమేశ్వరుడు కృష్ణస్వరూపుడుగా మన గీతలోనే చెప్పాడు. భక్త్యా తనన్యయా సఖ్య హామేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతపా అని. ఇదే మాట పరమేశ్వరుడు శివపురాణంలో చెప్తూ, న కర్మణ న తపస న జపై న సమాధిభి శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం ఏన కేనాపి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యయేవచ. ఇది శివుని వచనం. అయ్యా, న కర్మణ న తపస న జపై న సమాధిభి, కర్మలతో తపస్సులతో అంటే వద్దని చెప్పలేదు ఆయన. ఆయన అక్కర్లేదు, భక్తితో దొరుకుతానన్నాడు కనుక ఇవన్నీ మానేద్దాం అనడం కాదు. ఇవన్నీ భక్తితో చేయమని చెప్తున్నాడు, అది విశేషం. భక్తి శ్రద్ధ లేకుండా కర్మ తపస్సు ఇవన్నీ చేస్తే నేను దొరకను. మరి దేనికి? వశ్యోహం శ్రద్ధయా వినా, శ్రద్ధ లేనప్పుడు నేను దొరకను. శ్రద్ధ ఉంటే శ్రద్ధామయ్యస్తి చేత్ పుంసాం ఏనకేనాపి హేతున, ఏదో విధంగా నా పైన శ్రద్ధ కలిగినటువంటి వారికి నేను వశ్యః స్పృశ్యః దృశ్యః పూజ్యః సంభాష్యః. ఎంత చక్కగా చెప్పాడండి. వాడికి లొంగిపోతాను, వాడి కనబడతాను, వాడు నన్ను ముట్టుకోవచ్చు అన్నాడు. ఈ కెన్ టచ్ మీ అన్నాడు. అంటే వాడు నన్ను నా అనుభవానికి తెచ్చుకోవచ్చు. పూజ్య, వాడి చేత పూజింపబడతాను, వాడితో కబుర్లాడతాను అన్నాడు. ఎంత చక్కగా చెప్పండి. వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యయేవచ అందుకు శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వాడికే దొరికాడు ఆయన. అంటే మనం పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మాత్రమే అందుకోగలము, కానీ పరమేశ్వరుడు యొక్క అసలు తత్వాన్ని మాత్రం అందుకోలేము. మనం అందుకోవలసింది ఆయన దయని, ఆయన కారుణ్యాన్ని. దానికి కావలసింది భక్తి మాత్రమే. ఆ భక్తి ఉన్న వారికి అన్ని ఫలములు లభిస్తాయి. అందుకే తవ కిమను వృత్తిర్న ఫలతి, మన పుష్పదంతుడు వారు వర్ణిస్తున్నటువంటి ప్రథమమైనటువంటి లీల శివలీల. అంటే శివపురాణం కూడా మనకి సరిగ్గా ఈ లీలతోనే ప్రారంభిస్తున్నాడు. మొదట చెప్పినది లింగావిర్భావ ఘట్టంతోనే శివపురాణం కూడా ప్రారంభమవుతుంది. ఆ పురాణం ఎలా జరుగుతుందో తన యొక్క స్తోత్రాన్ని కూడా అలాగే నడుపుతున్నాడు ఆయన. శివుని యొక్క మొదటి అభివ్యక్తి, మేనిఫెస్టేషన్ అంటారే అది, ఏ వ్యక్తీకరణ లేని అవ్యక్తమైన తత్వం మొదట ఈ విధంగా వ్యక్తమైంది. వ్యక్తమైంది కనుక మన దాకా వచ్చింది. వ్యక్తం కాకపోతే మనం అర్చించగలమని చెప్పండి. అందుకు ఈ విధంగా అగ్నిస్తంభంగా తన లింగాకృతిని చూపించాడు. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే వగలీయతే. అందుకు సర్వ జగత్తు బ్రహ్మమునందే లీనమయ్యింది గనక సర్వమును లీనం చేసుకునేటువంటి ఆ బ్రహ్మతత్వమే యవ్వని యందు ఉండు లీనమయ్యి అని చెప్పుకున్నాం కదా. ఆ లీనమైన బ్రహ్మతత్వమే లయనా లింగముచ్యతే. లీనత్వం వల్ల వచ్చినటువంటిది లింగ శబ్దం, అది విశేషం. అందుకు ఆ పరమేశ్వరుని యొక్క ప్రథమ

0: ఆయన వైపే వెళ్ళాయి కదా. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యక్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిః నయనయుగళం ముక్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః అని ఆదిశంకరులు ఇదే మాటలు చెప్పారు శివానంద లహరిలో. అందుకు నా మనస్సు అన్ని ఈ వృత్తులన్నీ నీ వైపు వచ్చేస్తే మరి ఇతర గ్రంథములు ఇతర మతాలు ఈ గొడవలు నాకు ఎందుకయ్యా అన్నాడు.
1: ఓం నమశివాయ. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda, Madhyandina Shaka, Adhyayam 18.

సూర్యస్య రశ్మిషు ఏషామప్సు సదస్కృతం తేభ్యః సర్పేభ్యో నమః కృణుష్వ పాజః ప్రసీతిన్న పృథ్వీ యాహి రాజే వామా వాం ఇభేన తృష్వీమను ప్రసీతింద్రూణాణోస్తాసి విద్యా రక్షసస్తపిష్ఠైః తవ భ్రమాసా ఆశుయా పాతంత్యను స్పృశధృషతాశోషు చానః తపూగుష్యగ్నే జుహ్వా ఆపతంగాన సందితో విసృజ విశ్వ గుల్కాః ప్రతిస్పశో విసృజతూర్ణీతమో భవా ఆపాయుర్విశో అస్య అదబ్ధః యోనో దూరే అఘశగ్ఞసోయో అంత్యగ్నేమాకిష్టేవ్యథిరాద ధర్షీత్ ఉదగ్నే తిష్ఠ ప్రత్యాతానుష్వన్యమిత్రా.

హ్యవ్యవాహం ధ్రువాసీ ధరుణాస్త్రూత విశ్వకర్మణ మాత్వాసముద్ర ఉద్వాధీన్మాసూపర్ణో వ్యాథమాన పృథివీంద్రజ్ఞ ప్రజాపతిష్ట్వాసాదయత్వపాం పృష్ఠే సాముద్రస్యేమన్ యజస్వతీం రథస్వతీం రథస్వ పృథివ్యాసి భూరాసి భూమిరస్య దీతిరసి విశ్వధాయ విశ్వస్య భువానస్య ధర్త్రీ పృథివీ యచ్చ పృథివీంద్రజ్ఞః పృథివీం మాహిజ్ఞసీ విశ్వస్మై ప్రాణాయ ఆపానాయ వ్యానాయో దానాయ ప్రతిష్టాయీ చరిత్రాయ అగ్నిష్ట్వాభిపాతు మహ్యా స్వస్త్యా చర్ది.

అచ్చిన్న పత్రాః ప్రజా ఆనువీక్షస్వానుత్వా దివ్యా వృష్టిః సచతాం త్రీన్ సముద్రాన్ సమాసృపత్ స్వర్గానపాం పతిర్వృషభ ఇష్టాకానాం పురీషం వసా నః సుకృతస్యా లోకే తత్రాగచ్చ యత్ర పూర్వే పరేతాః మహీద్యౌః పృథివీ చాన ఇమం యజ్ఞం మీమిక్షతాం.

యంగర్భం పయాసాసమం ధిసహస్రస్య ప్రతిమాం విశ్వరూపం పరీవృంధిహరాసామాభిమగ్గస్థాశ్చతాయూషం కృణిః చీయమానః వాతస్య జూతిం వరుణస్య నాభిమశ్వం జ్ఞానజ్ఞశారీరస్య మధ్యే శిశున్నదీనాజ్ఞ హరిమద్రీబుధ్రమగ్నే.

రజాసరస్మాత్ మహిగ్ఞేసాహశ్రీమసూరస్య మాయామగ్నే మాహిగ్ఞేసీః పరమేవ్యోమన్ యో అగ్నిరగ్నేరధ్యజాయతశోకాత్ పృథివ్యా ఉతవా దివస్పరీ యేన ప్రజా విశ్వకర్మా జజానతమగ్నే హేనః పరీతే వృణక్తు చిత్రం దేవానాముదాగాదనీకంచక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షజ్ఞ సూర్య ఆత్మా జగాతస్తస్థుషశ్చ ఇమం మాహిజ్ఞాసీర్ ద్విపాదం.

గవయంతేషుగృచ్చతుయన్విష్మస్తంతేషుగృచ్చత్ ఇమమూరణాయం వరుణస్య నాభిన్త్వచం పశూనాన్ ద్విపదాం చతుష్పదాం త్వష్టుః

శరభమారణ్యమనూతే దిశామి తేన చిన్వానస్తంభో నిషీద శరభంతేషు గృచ్ఛతు యన్విష్మస్తంతేషు గృచ్ఛతు త్వయ్యా విష్ఠదాశుషోన్.

ఆయో తదేవన్మిథునం క్రేధాపరిసన్నబ్ధం భవతి ఏకథా పునఃసన్నబ్ధం భవతి ఏకైవ్యయం లోక అస్మిన్నేవ తేన లోకేన.

హిరణ్యం మంథంసి హిముఖాయమానస్తే హవ ప్రజాయుజ్యంతే హవానో జాజా హస్తో హరే పుంసి స్వాలాభారాజ్య భాగో త్రిపుంసంసంసదక్షరా విరాజ అన్నం విరాజ విరాజయవాన్నాజమవరుంధే యజమానో వాయకపాలేకరాజ్యం హేకపాలజ్యమానయతి యజమానశేషమర్జయతి యజమానో వాయకపాలవాజ్యం హేకపాలజ్యమానయతి యజమానయన పశుభిస్తమర్జయతి యదల్పమానయే అల్పాయనం పడవృందంత ఉపదృష్టేణన్ సద్భక్వానయే భగవేణం పదవృందంత ఉపతిష్టేరన్ భక్వాష్ఠం భవ్యాణం పదవృందంత ఉపతిష్టంతే యజమానోపాయేకపాలేకపాలవ్యజమానవ్యే ఉద్వామాధ్యే యజమాన ప్రవామీయేత సదృగోద్య చతుర్దిగవర్గోక ఉత్పాదిజోగి యజమానమేమ సుమర్గం లోకంగమేవామర్థయతి యజమానో వాకపాలవర్గోకామణీయ శ్రేషకపాలమాహమణీయే జ్యోతి యజమానమేమ సువర్గం లోకంగమయతి షద్భక్తేర్గాజమానమే సుజాజోగి సువర్గస్ లోకస్ సమస్యై శ్రాంతేత దేవలోకమభిజయేత్యక్షిణాపిలోకం చేయుజ్యగం మన్యుదన్యమ్యేకపాలం వేత్తం ద్యావాసేణ ప్రతిలక్షణ

ఆసమిచ్చమానా హేతాన్ పశ్యతేన ప్రజానామగ్రహాయ దక్షిణం బాహుం ప్రసారయతేజమానోదక్షిణం బాహుం ప్రసారయతి సత్మాచ్చుభయా ఉత్తరత్యాముత్తరవేదిపతిపరిధానం ధరిత్రాహ్మణ్యే పంచే.

ప్రజాపరణపరాజాన్ముంచే సోమసోభవతమే ప్రజాపతిమన్నాజన్మోపానమే సయతేన సమన్నా హెత్వ శతాని ఖలే పన్నాని భవంతి.

0: ప్రతిపూర్ణమితరం భవార్చాని భవంతే శాతాదేవ ప్రజావరుణ పాశాన్ ముంచతే ఏకమతిలిఖం నిర్జమానాదేవ ప్రజావరుణ పాశాన్ ముంచతే. ఓం
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Oh.

తన్నేవ్యం భక్తేమేరేమానదేవ్యోనీయ ్రాహ్మణీయోచ్యతే హర్షన్ కర్మ కర్మ కర్మ విద్యా సేవాన్ని వదాయ.

సమరమన్యక్షాంగమనేభ్యమే శ్యామాపతిభ్యాంతపతి మధ్యంతిమతి సరిహేక్షంతపతి సరుద్భవతి సర్వదేవేనాన్ సంతపతి హే దేవాశ్వవిధిన సంత కర్వాధాన్ ఆశిరేవాద్యోపవసామ సశ్వభవితేరచి సహుతరాశ్నన్నేవాహుత్యాశ్నంది బ్రువన్ తస్మాద్భవాశ్వామిగమేధ్వరిత్యవన్ సంమరుద్భ్యోగమేధిభ్యోగిభవ తదోదేవాభవన్ పరాశురా.

సాక్షిజ్ఞాభ్యేదాభవన్ ఆంజనాభ్యంజనవత్సరం హేభ్యోసురాహిన్వన్ అసురాంతరక్షరాభవంతిభ్యంజరే అనువత్సరాజరంజే ప్రహిణోతి ఇంద్రాయ

సాధేయేకం సమర్థయతిజమానాభ్యాదిమగచ్చత్ అపారాధమిమన్యమాన సౌరవ్రవీతం వ్యాతిష్యతిమహే కథ వయమ్ వ్యయరామ అస్మభ్యమేరప్తమకం హరిణ్యుచ్యాచేన మధ్యక్షేణ సత్ేషిణాం చేరుత్వం చంద్రభ్యక్ష

హేయ హేతు హానం హాన ఉపాయ. దీస్ ఆర్ ది ఫోర్ డిఫరెంట్ స్టేజెస్. హేయ హేయ హేతు హానం హాన ఉపాయ. సంసార సంసార హేతు మోక్ష మోక్ష ఉపాయ. హేయం సంసారం. వాట్ ఇస్ సంసార? వాట్ ఇస్ హేయ? వాట్ యు హావ్ టు గివ్ అప్? దుఃఖం అనాగతం. ది దుఃఖ ది సారో విచ్ ఇస్ అనాగతం, విచ్ హాస్ నాట్ స్టార్టెడ్ గివింగ్ ఫ్రూట్స్.

0: sorrow which is the which is belongs to not past, not present, which is of the future. The future sorrows you have to give up. Very interesting. How? You have to give up the sorrow which is experience, you are experiencing. That is what you have to give up. But he says, you have to give up the future sorrow, which has not given, which is not even in our vision. How? Why? This is what the reason is. Dukkham atitam upabhogena ativahitam nahe pakshavartate. Dukkham, the sorrow which is atitam, which has gone by, which is past. Upabhogena ativahitam, they are already experienced and they are destroyed. Through the experience, they are destroyed. Therefore, naheya pakshe vartate, they cannot be put in this paksha, in this part, in this side of giving up. You cannot give up whatever you have experienced. Already it is gone. So, whatever is present, that vartamanam cha sakshane bhogarudam iti na tad kshanantreyam apadyate. The present also, you are experiencing it now. The next second, it is also past. You cannot bring that also to this heya paksha, the side of giving up. So, you are left with tasmat yadu eva anagatam dukkham tadeva akshipatra kalpam yoginam krishtati. Therefore, you are left with only one choice. Which has to be experienced later, that is the only thing, that is the only karma which troubles the yogi who is like a I. So, netram patipataram, it does not trouble the other people who experience those, whatever, happiness or sorrow. Sadeva heyam heyatam apadyate. And that is the one thing, that is the one group of karma which gains the status of giving up. That is the only thing which you can give up. You cannot give up which you have already experienced. You cannot give up that which you are experiencing. So, the only thing which you can give up is the experience which are yet to come, which are yet to fructify. Tasmat, therefore, yadeva he miti uchyate, that whichever you have explained, that we have to give up, that we have to destroy, tasya eva karanam prati nirdishyate. We are going to find the cause for that trouble, that which we have to give up. What is the cause? Drashtru drishyoho sanyogo heya hetuhu. Drashtru drishyoho sanyogo heya hetuhu. Drashtru drishyoho sanyogo heya hetuhu. Drashtru drashta, the seer. Drishyoho, drishya, the scene. Sanyoga, the combination, the relationship, when they come into contact. Heya hetu is the cause for the samsara. Drashta, who is drashta? Drashta is buddhehe pratisamvidhi purushaha. Purusha, the person, the atma, the self, who is the experiencer as a witness. He is not an experiencer as an experiencer. He is an experiencer as a witness. They accept witness to be an experience also. He is a witness for the buddhi. The buddhi is the one which grasps all the experience of the world. And this purusha is the one who experiences the buddhi also. The objects which are there in the buddhi also. So, drushyaha, he is the seer. Drushyaha, the seen. What is the object? Buddhi sattva uparudhaha sarve dharmaha. Buddhi sattva uparudhaha, in the buddhi, in the chitta, whatever dharmas exist, just existence, they have just existence. Whatever exists in the buddhi, those attributes, those dharmas, those gunas are the drishyaha, the object of seeing. The seen. Seer and the seen, their combination, their contact, their coming into contact is the heyetu, cause for samsara. That is what is said in the sutra. తదేతత్ దీస్ టు దృశ్య అన్ ద్రష్ట దీస్ టు దృశ్యం అయస్కాంతమణి కల్పం సన్నిధి మాత్ర ఉపకారీ దృశ్యత్వేన భవతి పురుషస్య స్వం దృశ్య రూపస్య స్వామినః. దృశ్యం ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ది సీన్ అయస్కాంతి మణికల్పం ఇస్ లైక్ మ్యాగ్నెట్ అ మ్యాగ్నెట్ లైక్ ఇట్ అట్రాక్ట్స్ ది without any function from its own it attracts the iron fillings around in the same way sannidhi matrena upakarena just by the presence of the drashta just by its mere presence it presents itself it is attracted to the drishyatvena as a object of experience bhavati for this purusha purushasya drishirupasya who is the seer who is the witness self అనుభవ కర్మ విషయతాం ఆపన్నం అన్య స్వరూపేణ ప్రతిలబ్ధాత్మకం స్వతంత్రం అపి పరార్థత్వాత్ పరతంత్రం. అనుభవ కర్మ విషయతాం ఆపన్నం ఇట్ హాస్ గెయిన్డ్ ది స్టేటస్ ఆఫ్ అనుభవ కర్మ ఇట్ హాస్ గెయిన్డ్ ది స్టేటస్ ఆఫ్ ది కర్మ ది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ది ఎక్స్పీరియన్స్ హాస్ గెయిన్డ్ ది స్టేటస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ తాం ఆపన్నం అన్య స్వరూపేణ ఇన్ అ డిఫరెంట్ ఫామ్ ప్రతిలబ్ధాత్మకం ఇట్ ఇస్ గెయిన్డ్ బికాస్ ఆఫ్ దట్ దో ఇట్ ఇస్ స్వతంత్ర ఇట్ ఇస్ ఇండివిజువల్ పరార్థత్వ ఇట్ ఇస్ ఫార్ అనదర్ పర్సన్ ఇట్ ఇస్ ఫార్ సమ్ అదర్ ఫంక్షన్ ఇట్ ఇస్ నాట్ డూయింగ్ ఎనిథింగ్ ది ప్రధాన ఇస్ నాట్ డూయింగ్ ఎనిథింగ్ ఫార్ ఇట్స్ ఓన్ ఇట్ ఇస్ ఫార్ ది స్వామి పురుష ఇట్ ఇస్ ఫార్ ది భోగ అండ్ మోక్ష ఆఫ్ ది పురుష భోగ ది ఎక్స్పీరియన్స్ మోక్ష ది రియలైజేషన్ ఆఫ్ ది పురుష దేర్ ఫార్ దో ఇట్ ఇస్ ఇండివిజువల్ ఇట్ ఇస్ నాట్ బౌండ్ ఇట్ ఇస్ హాస్ నో కాంటాక్ట్ విత్ ది పురుష ఇట్ బీయింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫార్ ది పురుష ఇట్ బికమ్స్ పరార్థ దో ఇట్ ఇస్ స్వతంత్ర ఇట్ బికమ్స్ పరతంత్ర ఇట్ ఇస్ డిపెండెంట్ ఆన్ సమ్వన్ ది పురుష. తయో దృక్ దర్శన శక్తియో అనాది అర్థకృత సంయోగో హేయ హేతు. దిస్ కాంబినేషన్ కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ బిట్వీన్ ది దృక్ ది సీయర్ అండ్ ది దర్శన ది సీన్ ఆబ్జెక్ట్ ది మెయిన్ మీన్స్ శక్తియో దిస్ పవర్స్ అనాది అర్థకృత అనాది దేర్ కాంటాక్ట్ ఇస్ దట్ విచ్ ఇస్ అనాది eternal it is time immemorial from that inexplicable period it is there this contact sanyoga hetu this is the cause for the trouble this is the cause for samsara dukkhasya karanatyartha the cause for all the sorrows of the world atha chautam this is what is explained in the by panchashikacharya what is that tat sanyogo hetu వివర్జనాత్ తత్ సంయోగ హేతు వివర్జనాత్ స్యాద్ అయం ఆత్యంతికో దుఃఖ ప్రతీకారః తత్ సంయోగ హేతు వివర్జనాత్ బై డిస్ట్రాయింగ్ ది సంయోగ సంయోగ మీన్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది ద్రష్ట అండ్ ది దృశ్య ది పురుష అండ్ ది ప్రధాన వివర్జనాత్ బై డిస్ట్రాయింగ్ ఇట్ వర్జనాత్ మీన్స్ బై రిమూవింగ్ వివర్జనాత్ విశేషణ వర్జనాత్ బై టోటలీ రిమూవింగ్ ఇట్ ది కాంటాక్ట్ జనాత్ స్యాద్ అయం ఆత్యంతిక దుఃఖ ప్రతీకార యు విల్ అటైన్ ఆత్యంతిక దిస్ స్టేట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ దుఃఖ విచ్ ఆత్యంతిక ఎటర్నల్ టోటల్ దిర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ ఆఫ్ దిస్ దుఃఖ కస్మాత్ వై డు సే దిస్ దుఃఖ హేతో పరిహారస్య ప్రతీకార దర్శనాత్ బికాస్ ది కాస్ ఆఫ్ ది దుఃఖ వాట్ ఎవర్ ఇస్ ది కాస్ ఆఫ్ ది దుఃఖ ఇఫ్ యు టేక్ అ పరిహార రెమెడీ ఇట్ ఇస్ డిస్ట్రాయిడ్ ఎనీ ట్రబుల్ ఇఫ్ యు టేక్ అ రెమెడియల్ మెషర్ ఇట్ ఇస్ బౌండ్ టు డిస్ట్రాయ్ దేర్ ఫోర్ దిస్ దుఃఖ ఆల్సో ఇఫ్ యు టేక్ ఆన్ టు ది సమ్యక్ దర్శన ఇట్ విల్ ఆల్సో బి డిస్ట్రాయిడ్ తద్ యథా లైక్ పాద తలస్య హీ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్ పాద తలస్య భేద్యత కంటకస్య భేతృత్వం పరిహార కంటకస్య పాద అనధిష్టానం పాద త్రాణ వ్యవహితేన వా అధిష్టానం ఏతత్రయం యో వేద లోకే సతత్ర ప్రతీకారం ఆరమాణో భేదజం దుఃఖం నాప్నోతి పాద తలస్య your feet, bhedyata is the thing which is pierced. Kanchakasti bhedrutam, and the thorn on the ground is the one which is piercing your skin, your foot. Parihara, the remedial measure to not experience the pain because of the thorn is kantakasya pada anadishthanam, removing the thorn from your feet. One. Or pada trana vyavahitena va adishthanam, creating a separation between the thorn and the feet by wearing a shoe or a chappal. Yetad trayam, a footwear. Yetad trayam yo veda. One who knows the cause for trouble and the place of trouble and the remedial measure of the trouble. Veda loke in this world. Satatra pratikaram arahamanoho vedacham dukkham natnoti. When there is this trouble, because of that trouble, whatever pain which will be inflicted upon oneself, he will not experience, because he has taken the remedial steps. He knows the remedial step and he has taken it. Na apnoti. Kasmat, why is it said like that? Trittva upalabdhi samarthyad. Trittva upalabdhi samarthyad, because he has gained the knowledge of all the three. Atrapi, here also in the same way, tapakasya rajasa sattvam eva tapyam. The rajas, which is the tapya, which is the one which is cause of all the trouble. And because of that rajas, sattva is that which is troubled. Kasmat, why? Because tapikriyaha karmatvat. Tapikriya, the trouble is a karma. And karma can be done only by rajas. Rajas is that which is prakrishtam, which is functional, which has the attribute of functioning. So only the rajas can function. Sattva cannot function, tamas cannot function. Sattva can illumine and tamas is lazy. They both cannot function without the help of rajas. Therefore, rajas is the one which is the cause for, rajoguna is the one which is the cause for the troubles. Sattve karmani tapikriya, and in the sattva, the tapikriya, the cause for trouble exists. Na aparinamini nishkriye kshetrajnye, and the tapikriya is there in the chitta. It can exist in the sattva, means chitta, in the mind. It cannot exist, this trouble, sorrow, this burning cannot exist in the self, because kshetrajna self is not related to anything or anyone. Asangohi ayam purusha. This purusha, this kshetrajna is asanga, is not related to anything. Darshita vishayatvat, because he is the one who is the seer. We have already seen darshita vishayatvat. Sattvetu tapyamani tadakara anurodhi purusho anutapyate iti. And when the mind is being troubled, is inflicted with pain, when the mind experiences the pain, the purusha who is bound to the mind, as though, who is related with the mind, as though, also gains inflicted, also is inflicted by the trouble, by the pain. As though, again, there is no relationship with the purusha to anything. Since he has identified himself with the mind, the chitta, he experiences the pain of the chitta in himself as his own pain. Drishyate. Drishya surupam uchyate. We will see this. Om purnamadah purnamidam purnat purnamudachyate. Purnasya purnamadaya purnameva avashishyate. Om shanti shanti shanti.
1: Om namah shivaya. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Om.